ప్రియలు, జగతిని ఎరుగనట్టి ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి

పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించి నేర్చియుండ తెలివి కలిగిన మనుజునకు ఈ తెలివి లేదే. తెలివి కలిగిన మనుజు

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండ.
1: Birds and animals, without any knowledge whatsoever, they lead their lives in perfect order and discipline. But man, with all his intelligence, is not leading a life of such discipline and order.
0: Vidyarthula,
1: students,
0: manava shariramu poshinchukunta ప్రతి వ్యక్తికి నీ ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ.
0: శరీర దృఢము లేనటువంటి జీవితము భారయుతము.
1: ద బాడీ విచ్ ఇస్ నాట్ హెల్దీ ఈజ్ ఎ బర్డన్.
0: ఆరోగ్యమైన శరీరమునందే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటుంది.
1: యూ విల్ హ్యావ్ హెల్దీ మైండ్ ఇన్ ఎ హెల్దీ బాడీ.
0: ఆరోగ్యం లేని మనసు ఉన్నతమైనటువంటి ఆశయాలను విచారించలేదు.
1: ఏ హెల్దీ మైండ్ ఇఫ్ ఇస్ నాట్ దేర్ ఇట్ కెనాట్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్.
0: పవిత్రమైనటువంటి ఆలోచనలు సలుపలేదు.
1: ఇట్ కెనాట్ థింక్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి ప్రాచీనులు తమ యొక్క దేహం యొక్క ఆరోగ్యమును చూసుకుంటూ వచ్చారు.
1: ఇట్ ఫర్ దిస్ రీజన్ ద ఏన్షియన్స్ హ్యావ్ కన్సిడర్డ్ దట్ హెల్త్ ఇస్ వెల్ అండ్ దే హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ బాడీ.
0: నేటి ఆధునిక యుగమునందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క మార్గములు ఎందు దేహం యొక్క పుష్టిని సంతుష్టిని చింతించుతూ కాలమునంది కూడాను కొంతవరకు పవిత్రమైనటువంటి యొక్క భావనలతో నింపి ఉండటం కూడాను జరుగుతూ ఉంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ యు ఫైండ్ పీపుల్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బాడీ సో హ్యాస్ టు మెయింటైన్ ఇట్స్ హెల్త్ అండ్ ఆల్సో దే ట్రై టు స్పెండ్ దర్ టైమ్ ఎంటర్టైనింగ్ సీక్రెట్ థాట్స్.
0: నేటి నాగరికత మూర్తులైనటువంటి రోమన్లు కూడాను ఈ దేహ పోషణార్థమై అనేక విధమైనటువంటి యొక్క మార్గములను వెతుకుతూ వచ్చారు.
1: దే హావ్ బీన్ సర్చింగ్ వేరియస్ వేస్ అండ్ పాత్స్ so as to maintain the perfect health of our body.
0: Greek deshasthulu ee dehame oka pratyekamainatundi prapanchanga bhavinchi deenini aaradhistu vacharu.
1: People belonging to the Greeks considered this body as the very universe and sought paths to maintain it perfect.
0: Shariram anaga kaallu chetulu kannulu mukkulu nooru ivanninu kalisinatundide ee shariram.
1: Body means the one of combination with the legs, the hands, the ears.
0: Deniki adi pratyekinchi undutaku veelu kaadu.
1: None can exist separately.
0: Deniki adi pratyeka prapancham kaaneradu.
1: Each one cannot work on its own.
0: Anninti yokka ekatvame ee deham yokka poornatvamu.
1: They all should work in unison and bring in totality.
0: Ee poornatvamto koodinatvanti yokka deha tattvamunu గుర్తింపజేసుకున్నప్పుడే ఆ దేహం యొక్క దివ్యత్వాన్ని కూడాను మానవుడు గుర్తించుటకు సాధ్యమవుతుంది.
1: దెన్ వీ అండర్స్టాండ్ హౌ ద వేరియస్ లిమ్స్ వర్క్ ఇన్ కన్ఫార్మిటీ అండ్ యూనిజన్ వీ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ ద ఇండివిజువల్.
0: కనుకని ప్రాచీన వేదములు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, దేహమే ఒక దేవాలయము, జీవుడే దేవుడు అనేటువంటి సత్యాన్ని స్థిరపరచుకొని దీనిని ఆచరణీయంగా ఉంచుకుంటూ వచ్చారు.
1: ఇస్ ఫర్ ద రీజన్ ఇట్ ఇస్ సెడ్ బాడీ ఇస్ ద టెంపుల్ ఇండ్వెల ఇస్ గాడ్ హింసెల్ఫ్ విత్ దట్ ఫీలింగ్ దే మెయింటైన్ దర్ బాడీ.
0: కానీ దేహిని విస్మరించి దేహమే ప్రధానమని భావించి నేటి యువకులు తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
1: బట్ ద మోడర్న్ యూత్ హ్యావ్ బీన్ స్పెండింగ్ ద టైమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బాడీ forgetting the indwella.
0: Dehi nimittame deham yerpadanade kaani deha nimittame dehi yerpadaledu.
1: The body is there for the upkeep of the indwella and not the indwella existing without the body.
0: Chepala valla jalamunaki ee upakaramu ledu.
1: The water is not profited by fish.
0: కానీ జలము లేక చేపలు జీవించలేవు.
1: బట్ ద ఫిష్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ వాటర్.
0: అదే విధంగానే భగవంతునకు దేహమనేటువంటిది ఒక ఆధారమే కాని దేహి లేకుండా దేహము జీవించటకు వీలు కాదు.
1: లైక్ వైజ్ బాడీ ఈజ్ ది బేసిస్. వితౌట్ ఇండ్వెల ద బాడీ కెనాట్ లివ్ ఆర్ సస్టైన్.
0: దేహం ఒక రథం వంటిది.
1: బాడీ ఈజ్ ఎ చారియట్.
0: ఇట్టి రథమును మనం నిరంతరం కూడాను సరైనటువంటి యొక్క మార్గంలో దీనిని ఉంచుకోవటానికి కొన్ని విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి.
1: We have to make arrangements so as to maintain this chariot in the perfect order.
0: కానీ ఆధునిక యుగమనందు ఈ రథమునకు అలంకారం చేయటమే, పెయింట్లు వేయటమే, దీనికి సరైనటువంటి యొక్క పార్ట్స్ చేర్చుకోవటమే తమ యొక్క లక్ష్యంగా భావిస్తున్నారు. కానీ ఈ రథమునందు కూర్చున్నటువంటి సారథి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి వారు ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: బట్ ఇన్ ది మోడర్న్ టైమ్స్ దే ఆర్ డెకరేటింగ్ దిస్ చారియట్, దే ఆర్ పెయింటింగ్ ది చారియట్, యాడింగ్ సో మెనీ పార్ట్స్, బట్ దే హావ్ నాట్ బీన్ థింకింగ్ ద చారిటర్, ద డివైన్ హింసెల్ఫ్.
0: ఆ దివ్యత్వాన్ని లక్ష్యంనందు ఉంచుకొని ఈ ప్రాప్తమైనటువంటి దేహాన్ని సరైన భద్రతలు కల్పించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ అండ్ మెయింటైన్ ద బాడీ.
0: యథారీతిగా బలరామకృష్ణుడు గోపాలతో చేరి గోవులను తీసుకుని అరణ్యమునకు వెళ్లారు.
1: బలరామ అండ్ కృష్ణ అలాంగ్ విత్ కౌహర్డ్ బాయ్స్ టుక్ ఆల్ ద కౌస్ టు ద ఫారెస్ట్.
0: కొంత దూరం తీసుకుని వెళ్లి
1: ఆఫ్టర్ టేకింగ్ దెమ్ టు సమ్ డిస్టెన్స్
0: నిత్య జీవితం యొక్క ఆచరణను పురస్కరించుకుని కృష్ణుడు వేణువు నూదుచుండగా కొంతమంది గోపాలను పాటలు మరికొంతమంది ఆటలు ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చారు.
1: As per the daily routine, some of the cowherds start playing, some of the cowherd boys started singing.
0: ప్రతి దినము కూడాను ఈ విధమైనటువంటి ఆట పాటల చోట గోపాలులు చాలా ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
1: Cowherd boys were very happy singing and playing fun and frolic.
0: ఈ విధంగా కాలమును మరచి కాయమును మరచి కృష్ణుని యొక్క వేణుగానము లోపల తమ యొక్క తత్వాన్ని దీనము గావించుకున్నారు గోపాలరు.
1: The cowherd boys have forgotten the sense of time and even the body consciousness and they were enjoying the melodious music of Krishna.
0: గోవులను దూడలను ముకుడను మర్చిపోయారు.
1: They have forgotten the cows and the calves there.
0: తిరిగి కొంతసేపటికి గోవులు దూడలు జ్ఞాపకం వచ్చింది.
1: Later they were reminded of the cows and calves.
0: లేచి చూడగా గోవులు లేవు, దూడలు లేవు.
1: As they got up and watched, they didn't notice the presence of cows and calves.
0: ఒక్కొక్క వైపునకు పరిగెత్తి వచ్చారు.
1: ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ రన్నింగ్ హిదర్ అండ్ థిదర్.
0: అన్ని వైపుల కూడా నువ్వు దీనిని చూచడానికి ప్రయత్నించారు.
1: దే వర్ ట్రైయింగ్ టు సెర్చ్ ఫర్ దెమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: ఎక్కడ గోవులు కానీ దూడలు కానీ కనిపించలేదు.
1: దే కుడ్ నాట్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ కౌస్.
0: చాలా కంగారు పడి అనేక విధములుగా కూడా ఆ యొక్క వనములో వెతుకుతూ వచ్చారు.
1: ద కౌహర్డ్ బాయ్స్ ఆర్ వెరీ మచ్ వరీడ్ అండ్ దే వెంట్ ఆన్ సెర్చింగ్.
0: కానీ కొంత దూరం లోపల పచ్చని బయళ్లలో గోవులు మేస్తున్నట్టుగాను దాని చుట్టూ అనేక విధములుగా అగ్ని ప్రజ్వలిల్లుతూ మండుతున్నట్టుగా కనిపించింది.
1: బట్ ఎట్ ద డిస్టెన్స్ దే కుడ్ సీ ద కౌస్ గ్రేజింగ్ ద గ్రాస్ ఆల్ ద గ్రీనరీ సరౌండెడ్ బై ద
0: ఫైర్. మధ్యలో దట్టమైనటువంటి పొగ కమ్ముకుంటూ వచ్చింది.
1: దే కుడ్ ఆల్సో వాచ్ ద స్మోక్.
0: సరిగా గోవులు కూడా కనిపించలేదు.
1: దే కుడ్ సీ ద కౌస్ క్లియర్లీ.
0: ఈ గోపాలుడు కృష్ణ కృష్ణ కృష్ణ అరుస్తూ ఉన్నారు.
1: The cowherd boy started shouting Krishna Krishna.
0: Balarama Krishnulu parigettaru.
1: Balarama Krishna the ran.
0: Veellu velle lopane ee adavi agni prajwalilutu andarni chuttukundi.
1: In the meantime you find the fire all over the forest.
0: Ee gopalanu kudanu tama pranamala paina bhit kaligitu vachindi.
1: The cowherd boys were also afraid of their very life.
0: Ee nimisham ee chanam emaipodumo aneetundi bhayamu varini aavarinchindi.
1: They are taken by fear because anything might happen any moment.
0: Krishnudu aya govu yokka perlanu pilchi aneka vidhamuluga kodanu kekala vesadu.
1: Krishna called all the cows individually by name.
0: Krishnudu yokka kantaswaram vinagane govulu amba ani arustu vachayi.
1: On listening to the melodious voice of Krishna, the cows also responded saying amba.
0: ఈ శబ్ద బ్రహ్మం యొక్క తత్వం పశువులే గమనించుకుంటూ వచ్చాయి, గుర్తిస్తూ వచ్చాయి.
1: cows could understand the significance of this Brahman principle of the sound.
0: ఈ పశువులు ఎట్టి చదువులు చదవలేదు.
1: They don't have any formal education.
0: కానీ శబ్దమే బ్రహ్మస్వరూపంగా భావించి కృష్ణుని యొక్క శబ్దంగా విశ్వసించి ఆప్యాయంగా కృష్ణాని అవి పరిగెత్తి వచ్చినట్టుగా భావిస్తున్నారు.
1: But they have gone by this very sound. They consider sound as Brahman and responded to the call.
0: కానీ గోపాలులు ఏ విధమైనటువంటి యొక్క ఆలోచనలు లేక తమ యొక్క ప్రాణభీతి పైన తాము అనేక విధములుగా చింతిస్తూ ఉన్నారు.
1: బట్ కౌహర్డ్ బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్ అండ్ సేఫ్టీ.
0: ఈ సమయంలో బలరామకృష్ణుడు వెళ్లి
1: ఇన్ ద మీన్ టైమ్ బలరామకృష్ణ వెన్
0: గోపాల్ ద్వారా
1: కౌహర్డ్ బాయ్
0: పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: నేను ఉండగా మీకెందుకు భయము?
1: వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్
0: అని చెప్పి మీరు కన్నులు మూసుకోండి.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
0: చాలా దూరము దీన్ని వెతుకుతూ వచ్చారు.
1: యు హావ్ బీన్ సర్చింగ్ సిన్స్ లాంగ్.
0: మీరు ఉన్నటువంటి యొక్క ప్రదేశమును మరిచారు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ ఓన్ ప్లేస్.
0: కన్నులు మూసుకోండి.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
0: తిరిగి నేను తెరవమని చెప్పేంత వరకు కూడాను కన్నులు ఎవరు కూడాను తెరవకూడదన్నారు.
1: డోంట్ ఓపెన్ యువర్ ఐస్ అంటిల్ ఐ ఆస్క్ యూ టు డూ సో.
0: కానీ అగ్నిజ్వాలలు వస్తూ తమకు అనేక విధములుగా ఉష్ణము దేహమును మంటింపచేసినట్టుగా కనిపిస్తుంటున్నది ఈ గోపాలకు.
1: బట్ కౌహర్డ్ బాయ్స్ ఆర్ ఫీలింగ్ ద ఫ్లేమ్
0: అభివృద్ధి అవుతుండాలి.
1: ఇట్ మే బి ఫర్దర్ ఈవెన్ మోర్.
0: అగ్ని సమీపానికి వస్తున్నట్టుగా భావించారు.
1: దే ఆర్ ఫీలింగ్ ద ఫైర్ ఇస్ వెరీ నియర్.
0: కానీ కృష్ణార్జున శిరసావహించి కన్నులు మూసుకున్నారు.
1: బట్ దే ఒబేయ్ ది కమాండ్ ఆఫ్ కృష్ణ అండ్ క్లోజ్ దేర్ ఐస్.
0: ఇది ఈనాటి కొత్తది కాదు ఈ గోపాలకు.
1: This is not anything new to this cowherd boy.
0: ఎప్పుడు కూడా మేము కృష్ణుడు ఏమి చెప్తే దాన్ని అంత కూడాను ఆచరించడమే వారి యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: But their main aim is to obey the command of Krishna at any point of time.
0: ఏనాడు కూడా మేము కృష్ణ వాక్యమునకు బదులు చెప్పినటువంటి వారు కాదు గోపాలు.
1: The cowherd boys never gave any reply, any answer, negated Krishna's command.
0: చేయటమే.
1: They simply obeyed his command.
0: పోవటమే.
1: When he wanted them to go, they accepted.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞకు బదులైనటువంటి గోపాలు కృష్ణుని యొక్క రక్షణ లోపల జీవిస్తూ వచ్చారు.
1: ద కౌహర్డ్ బాయ్స్ ఆర్ వెరీ ఒబీడియంట్ అండ్ స్పెండింగ్ ద టైమ్.
0: తిరిగి కొన్ని నిమిషములకు కన్నులు తెరచమని చెప్పారు.
1: హి వాంటెడ్ దెమ్ టు ఓపెన్ దర్ ఐస్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్.
0: చల్లని గాలులు వీస్తూ ఉంటుండాలి ఆ గోపాలకు.
1: ది కౌహర్డ్ బాయ్స్ దే వర్ ఫీలింగ్ ది కూల్.
0: ఈ మంటలు ఎక్కడ పోయినవో?
1: వాట్ హ్యాపెన్ టు ద ఫ్లేమ్?
0: తమ గోవులు అన్ని కూడా ఒక తూడి కృష్ణుని చుట్టూ చేరినాయి.
1: They could notice the cows all around Krishna.
0: పూర్వము ఎక్కడ పాట పాడుతూ ఆటలాడుతున్నారో ఆ స్థానంలోనే ఉంటున్నారు.
1: They were there on the same spot where they were singing and playing.
0: చూచారు ఈ ఆశ్చర్యమును.
1: They watched this mystery.
0: కన్నులారా చూచి మనసారా అనుభవించారు.
1: They experienced wholeheartedly watching the situation with the physical eye.
0: ఆపద్ బంధవ
1: the huge
0: ఆది మధ్యాంతరహిత
1: the one without beginning
0: నారాయణ
1: ఓ నారాయణ
0: ఈ మహావిష్ణువు
1: నీవే
0: సాక్షాత్ పరమేశ్వరుడు.
1: యు ఆర్ వెరీ గాడ్.
0: నీకంటే మరొక పరమేశ్వరుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దెన్ యు.
0: ఇలాంటి మహత్యములు ఎన్నియో మేము చూచాము.
1: వి హావ్ సీన్ సో మెనీ వండర్స్.
0: ఇలాంటి ఆశ్చర్యము ఎన్నియో మేము అనుభవించాము.
1: వి ఎక్స్పీరియన్స్ మెనీ ఆఫ్ సర్ప్రైజింగ్
0: అన్నారు. అందరూ కృష్ణుని పాదాలపైన పడ్డారు.
1: సో సేయింగ్ దే ఫెల్ ఎ డిఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఎంతసేపు?
1: హౌ లాంగ్?
0: కొంతసేపు మాత్రమే.
1: ఓన్లీ ఫర్ షార్ట్ టైం.
0: తరువాత ఈ ఆశ్చర్యం అంతా మర్చిపోయారు.
1: లేటర్ దే ఫర్గాట్ ఆల్ దిస్ మిస్టరీ.
0: ఓ మిత్రమా,
1: ఓ ఫ్రెండ్,
0: తిరిగి భగవంతుడనే పదం పోయింది.
1: దే హావ్ గివెన్ అప్ దిస్ వర్డ్.
0: దేహాభిమానం అనేటువంటిది ఈ విధంగా క్షణ క్షణము కూడాను మారుతూ వస్తుంటాడు.
1: ద బాడీ అటాచ్మెంట్ విల్ మేక్
0: దర్శించినప్పుడు మహాశక్తివంతుడు అనుకుంటారు.
1: దే విల్ అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఎటువంటి
0: మరుక్షణమే దేహాభిమానమును పురస్కరించుకుని సామాన్యమైనటువంటి మానవ శక్తి గలవాడు అని భావిస్తాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ దే విల్ గో విత్ ద ఫీలింగ్ దట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ విత్ పవర్.
0: కృష్ణునికి గొప్ప మేధాశక్తి, భుజబలము, బుద్ధి బలం ఉన్నదని ఈ వ్యక్తిగతమైనటువంటి బలములను మాత్రమే వారు చింతిస్తూ వచ్చారు.
1: దే వర్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ కృష్ణ, ద వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: ఈ విధంగా ప్రతి అవతారమునందు కూడాను ప్రతి మానవుడు కూడాను ఎంత సన్నిహితంగా ఉండినప్పటికీ ఒక్కొక్క సమయంలో దివ్యత్వంగా విచారించటము, మరొక సమయం లోపల సామాన్యమైన మానవుడిగా వారు భావించటము, ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుభవిస్తూ వచ్చారు.
1: దిస్ హ్యాపన్స్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ గాడ్ ఇన్కార్నేట్స్ ఆన్ ఎర్త్ At times they will have divine thought.
0: మానవాతీతమైనటువంటి తత్వం వారికి తెలియదు.
1: బికాస్ దే హ్యావ్ నో ఐడియా.
0: వారు నిత్య జీవితం సామాన్యమైనటువంటి మానవ జీవితంగా గడుపుతూ ఉన్నారు.
1: బికాస్ దే హ్యావ్ బిన్ లీడింగ్ ఇన్ ఆర్డినరీ లైఫ్.
0: కనుకని ఈ సామాన్య జీవితమే వారి యొక్క లక్ష్యమనందు ఉంటుంది. కానీ అతీతమైనటువంటి యొక్క దివ్యత్వం వారికి ఏమాత్రమో అర్థం కాదు.
1: దే థింక్ ఆఫ్ దిస్ ఆర్డినరీ లైఫ్ ఓన్లీ, బట్ దే హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డివైన్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ విధంగా అనేక అద్భుతములకు చూచినటువంటి యొక్క గోపాలురు, అప్పటికప్పటికి భగవంతుడు, తరువాత సామాన్యమైన మా యొక్క చెలికాడు.
1: At the time of watching the miracles, they viewed Krishna as God. Later, they have taken him as ordinary human.
0: He is my friend. ఈ విధంగా ఫ్రెండ్ గా భావిస్తూ వచ్చారు.
1: They were treating him as his friend.
0: ఈ విధంగా కాలం గడుపుతూ ఉండగా,
1: as they were spending time,
0: వీరికి ఆత్మబోధకుడను కొంచెం చెయ్యాలని సంకల్పించుకున్నాడు కృష్ణుడు.
1: Krishna decided to give them the teaching of the spirit. నిరంతరము
0: శారీరకంగా, మానసికంగా, లౌకికంగా, భౌతికంగా ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయం ఏంటే వీరు నన్ను గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో మీ ఫ్రమ్ ఫిజికల్ పాయింట్, ఫ్రమ్ ది ఇంటెలెక్చువల్ పాయింట్, ఫ్రమ్ ది మెంటల్ పాయింట్, ఫిజికలీ.
0: వర్ష ఋతువు ప్రారంభమైంది.
1: ఇట్ వాస్ రెయినీ సీజన్.
0: నల్లటి మేఘములు ఆకాశమును కప్పుకుంటూ వచ్చింది.
1: ఆల్ ది స్కై ఇస్ కంప్లీట్లీ కవర్డ్ బై ది డార్క్ క్లౌడ్.
0: నీలవర్ణమైనటువంటి ఆకాశమును దట్టమైనటువంటి మేఘముల చేత కేవలము నల్లటి రూపాన్ని ధరిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్ ఆల్ అరౌండ్ ద స్కై ఇట్ వాస్ ది పిచ్ డార్క్.
0: కొంతసేపటికి ఉరుములు మెరుపులు కూడా ప్రారంభమైనాయి.
1: దే ఆర్ ఆల్సో లిసనింగ్ టు ది నాయిస్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ద థండర్ అండ్ లైట్నింగ్.
0: ఈ నల్లని మేఘములను, ఉరుములను, మెరుపులను పురస్కరించుకుని త్రిగుణముల యొక్క ఏకత్వం ఈనాడు సంభవిస్తుండాలి అన్నాడు కృష్ణుడు.
1: వాచింగ్ ది త్రీ, ద లైట్నింగ్ అండ్ ద థండర్ అండ్ ద డార్క్ క్లౌడ్స్, కృష్ణా సెడ్ దట్ దర్ ఇస్ యూనిటీ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
0: గోపాల్ గారా,
1: కౌహర్డ్ బాయ్స్,
0: భగవంతుడనేటువంటి యొక్క నీలమేఘ శ్యాముడైనటువంటి యొక్క ఆకాశమును,
1: గాడ్ హూ ఇస్ లైక్ ద బ్లూ స్కై,
0: భగవంతుడు ఆకాశం వలె సర్వవ్యాపి అయినటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ లైక్ ద స్కాయ్.
0: అట్టి ఆకాశమును మబ్బులు అనగా నల్లటి మేఘములన్నింటి తమో గుణము దానిని కప్పివేస్తూ ఉంటుండాలి.
1: ద స్కై ఈజ్ కవర్డ్ బై డార్క్ క్లౌడ్స్, ది క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ తమో గుణం.
0: ఉరుములు అనేటువంటి రజోగుణములు చాలా ప్రతాపంగా, ఉగ్రహంగా ఉంటున్నాయి.
1: వి ఆల్సో ఫైండ్ ద థండర్, ద ఎమోషన్, రాజసిక్ క్వాలిటీ.
0: మెరుపులు సాత్వికమైనటువంటి యొక్క ప్రకాశాన్ని అందిస్తున్నాయి.
1: అండ్ ద లైట్నింగ్ గివ్ షోస్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ఫైర్. తమో రజో
0: సాత్వికమైనటువంటి గుణములు ఈనాడు మీకు సందర్శిస్తున్నారు.
1: నౌ యు ఆర్ వాచింగ్ ద పైయస్ క్వాలిటీ సాత్విక్.
0: ఇదియే ఈ వర్షాకాలం యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థములు.
1: దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రెయినీ సీజన్.
0: ఈ స్థితి యందు మీరు విశాలమైన అనంతమైన దైవత్వం అనేటువంటి ఆకాశాన్ని మీరు గుర్తించుకోలేకపోతారు.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ అండ్ ఇన్ఫినిట్ స్కై.
0: ఏ వాయువు ఈ మేఘమును తీసుకుని వచ్చెనో,
1: అండ్
0: ఆ వాయువే ఈ మేఘమును కూడాను దూరం తీసుకుని పోతాయి.
1: ద విండ్ దట్ బ్రాట్ ద క్లౌడ్ విల్ డ్రైవ్ అవుట్ ద వెరీ సేమ్ క్లౌడ్ లేటర్.
0: మీ అజ్ఞానమే ఈ మేఘం ఇంత దూరం తీసుకుని వచ్చింది.
1: యువర్ ఓన్లీ ఇగ్నోరెన్స్ దట్ బ్రాట్ దిస్ క్లౌడ్ సో ఫార్.
0: ఈ అజ్ఞానమును ప్రజ్ఞానంగా మార్చుకున్నప్పుడే ఈ మేఘములు అత్యంత దూరం అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ద క్లౌడ్స్ విల్ గెట్ అవే.
0: మేఘములు మింటిపై చేరి మెసలు చూండ,
1: యాజ్ యూ ఫైండ్ ద క్లౌడ్స్ అక్రాస్ ద స్కై,
0: వాటి దాపున విద్వత్తు వరలునట్లు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్నింగ్ లైక్ ద నాలెడ్జ్,
0: విద్య వెనుకల జ్ఞానంబు వెలయవలయు.
1: Beyond this education and learning, you should have wisdom.
0: కేవలం విద్య విద్య అంటే కాదు, విద్య వెనుకల జ్ఞానంబు వెలయవలయు.
1: Not merely the knowledge, you should have wisdom.
0: ఈ యొక్క నల్లటి మేఘముల యొక్క వెనుక మించుమించినట్టుగా ఈ జ్ఞానం వెలిగించాలి.
1: Behind this dark clouds there is lightning, so also the wisdom.
0: అప్పుడే ఈ అంధకారమంతా కూడాను ప్రకాశించలమవుతుంది.
1: Then only the darkness would be dispelled.
0: కనుక జ్ఞానము లేనంత వరకు కూడాను ఈ యొక్క చీకటి మిమ్మల్ని వదలదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ నో విజ్డమ్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్.
0: జ్ఞానం పోవాలన్న జ్ఞానం కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ది ఇగ్నోరెన్స్ యూ షుడ్ హ్యావ్ విజ్డమ్.
0: కనుక మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore, try to understand the reality of
0: ee prakrutiye meeku guru ee yokka nallati megamula yokka venuka minchi minchinattiga ee gnanam veligincali.
1: Behind these dark clouds there is lightning, so also the wisdom.

0: అంతరార్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore, try to understand the reality of
0: ఈ ప్రకృతి మీకు గురువు.
1: This nature is your teacher.
0: Best teacher.
1: The best teacher.
0: ఇలాంటి ప్రకృతి యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించండి.
1: యు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేచర్.
0: అదే విధంగా ప్రకృతిని ఏ విధంగా నీవు చూస్తున్నావో, దేహం అనేది కూడా ఒక ప్రకృతి.
1: జస్ట్ యాజ్ యూ సీ ద నేచర్ క్లియర్లీ, ద బాడీ ఈజ్ ఆల్సో నేచర్.
0: ప్రాకృతమైనటువంటి దేహమనే మీరు లక్ష్యంగా ఉంచుకుంటున్నారు కానీ,
1: బట్ యు థింక్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఓన్లీ.
0: పరతత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు ఏమాత్రమూ విచారించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ thinking of the spiritual divinity.
0: ఇది కేవలం ప్రకృతం అనేటువంటిది కార్యమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఇఫెక్ట్.
0: ఆ దివ్యత్వమే కారణము.
1: Divinity is the cause.
0: కాబట్టి దేహము ఆత్మ రెండు కూడా కార్యకారణ సంబంధమైనటువంటిది.
1: Therefore, the body and the spirit have got the relationship between the cause and effect.
0: కార్యాన్ని చూస్తున్నారే కానీ కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You just see the effect, but you don't find the cause.
0: ఇది టంబ్లర్ అని చెప్పిన దీని రూపాన్ని చూస్తున్నారే కానీ దీని ఏ పదార్థంతో ఏర్పడినటువంటిది అనేటువంటి యొక్క కారణాన్ని చూడటం లేదు.
1: యు సీ ది జస్ట్ ద ఫార్మ్ ఆఫ్ ద టంబ్లర్, బట్ యు డోంట్ థింక్ ఆఫ్ ది మెటీరియల్ విత్ విచ్ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్, ద కాజ్ బిహైండ్.
0: ఈ వెండి లేకపోతే టంబ్లర్ ఏ రీతిగా రూపొందగలదు?
1: వితౌట్ సిల్వర్ హౌ డు యూ ఫైండ్ ది సిల్వర్ టంబ్లర్ హియర్?
0: కల్పనే కారణము సిల్వర్,
1: ద కాజ్ ఇస్ ద సిల్వర్.
0: కార్యము టంబ్లర్,
1: ది ఎఫెక్ట్ ఇస్ టంబ్లర్.
0: కార్యమే జగత్తు, కారణమే దైవం.
1: Cause is God and the effect is this universe.
0: ఎవరి దృష్టి ఏ దీనిపైన పడనో దానిని పురస్కరించుకుని ఏ వారి భావాలు మారుతుంటాయి.
1: As is the aim, you will have the thoughts that change.
0: దృష్టిని బట్టే సృష్టి.
1: Therefore, the creation is based on your aim.
0: దృష్టిని మార్చడానికి ఎవరి తరము కాదు.
1: None can change the creation.
0: కనుక నీ మీ దృష్టిని మార్చుకోమని చెప్పాడు.
1: Therefore, you should change your outlook, vision.
0: అనగా ఈ దేహమే నేను అనేటువంటి భావమును ఉండినంత వరకు కూడా నా సత్యత్వం మీకు గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ యూ హ్యావ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ మై రియాలిటీ.
0: కేవలం దేహమును చూచే గోపాల గోపాల గోపాల అని కేవలం స్నేహితుని వలె, ఆప్తుని వలె, మిత్రుని వలె మీరు నన్ను అనుభవిస్తున్నారు.
1: విత్ ద బాడీ ఫీలింగ్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్, యాజ్ యువర్ నియర్ అండ్ డియర్.
0: దేహం నిమిత్త మాత్రమే.
1: బాడీ ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కానీ ఆ దివ్యత్వమైనటువంటి తత్వాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి.
1: బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ దిస్ డివినిటీ
0: అని గోపాలులకు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ ఆల్ కౌహర్డ్ బాయ్స్ వెరీ క్లియర్లీ ఇన్ దీస్ టర్మ్స్.
0: తిరిగి ఈ ఆశ్చర్యమును తీసుకుని వెళ్లి గోపాలుడు బృందావనంలో తమ తల్లిదండ్రులకంతా కూడాను తిలిపించారు.
1: దేర్ ఇన్ బృందావన్ ద కౌహర్డ్ బాయ్స్ షేర్డ్ దిస్
0: జాయ్ఫుల్ తీసుకుని పోయినప్పుడంతా కూడాను ఎన్నో విధములైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి యొక్క వింతను చూపించేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ కృష్ణ మేడ్ దెం వాచ్ ఆల్ సర్ప్రైజింగ్ ఈవెంట్స్.
0: కొంత దూరం వెళ్లిన తర్వాత రెండవ దినము,
1: ఆన్ ద ఫాలోయింగ్ డే,
0: ఈ యొక్క పచ్చిక బయలు ఇంకా దూరం అయిపోతున్నాయని పశువులు తోలుకొని పోతున్నారు.
1: బికాస్ దే డోంట్ ఫైండ్ ఎనీ గ్రీనర్ అరౌండ్, దే వర్ టేకింగ్ ద కౌస్ స్టిల్ మోర్ ఫర్దర్.
0: చాలా దూరం వెళ్లారు.
1: దే వెంట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
0: కానీ వారు ఇంకా నడవలేకపోయారు.
1: బట్ దే కుడ్ నాట్ వాక్ ఫర్దర్.
0: మంచి మధ్యాహ్న సమయం ఏర్పడింది.
1: ఇట్ వాజ్ మిడ్ డే టైమ్.
0: ఈ గోపాలు ఆకలి ఆకలి, కృష్ణ మాకేమైనా ఆహారం అందించాలి అన్నారు.
1: కౌహర్డ్ బాయ్ సేడ్ కృష్ణ వీఆర్ వెరీ హంగ్రీ, వీ వాంట్ ఫుడ్.
0: పిచ్చివాడ, సర్వ శక్తి అయినటువంటి ఒక శక్తి మీ వెంటనే ఉండగా,
1: ఓ మ్యాడ్ మ్యాన్ విచ్ యూ గాట్ దట్ మైటీ పవర్ విత్ యూ,
0: ఆకలికి మీరు ఎందుకు వెరుస్తున్నారు?
1: వై ఆర్ యూ ఫ్రైడ్? బికాస్ యూ హావ్ యువర్ హంగర్.
0: అక్కర్లేదు.
1: You don't need to bother.
0: ఇదిగో కొంత దూరం లోపలనే,
1: వెరీ క్లోజ్ ఫ్రమ్ హియర్,
0: పండితులందరూ కూడా మహాయాగం సలుపుతున్నారు.
1: మెనీ ఆఫ్ ద పండిట్స్ హావ్ బీన్ పర్ఫార్మింగ్ యాగా దేర్.
0: కనుక అక్కడికి మీరు వెళ్లి,
1: బెటర్ యూ గో దేర్.
0: బలరామకృష్ణుడితో వచ్చినటువంటి గోపాలు మేము అని వారిని అడగండి.
1: యు టెల్ దెమ్ దట్ యు ఫాలోడ్ బలరామ అండ్ కృష్ణ.
0: కనుక మాకు ఆకలి వేస్తుంది, మాకు అన్నం పెట్టాలని వారిని ప్రార్థించండి అన్నారు.
1: యు ప్రే టు దెమ్ సో దట్ దే మే సర్వ్ యు ఫుడ్. యు టెల్ దెమ్ దట్ యు ఆర్ హంగ్రీ.
0: మీరు వెళ్లారు.
1: దే వెంట్.
0: పండితులను చూచారు.
1: దే సా ద పండిట్స్ దేర్.
0: మాకు చాలా ఆకలి వేస్తుంది, బలరామకృష్ణుడు పంపించినటువంటి గోపాలురం మేము, మాకు ఇంత ఆహారం పెట్టి మా ఆకలిని తీర్చండి మహాప్రభువు అని వారిని ప్రార్థించారు.
1: ద కౌహర్డ్ బాయ్స్ ప్రే టు పండిట్స్, వీఆర్ సెంట్ బై బలరామకృష్ణ, వీఆర్ వెరీ హంగ్రీ, సర్వ్ అస్ యువర్ పీస్ ఆర్ హంగర్.
0: కాక పూర్వమే, పూర్ణాహుతి కాక పూర్వమే మీకు ఏ విధంగా భోజనం ఇచ్చడానికి వీలవుతుంది, వెళ్ళండి అన్నారు ఆ బ్రాహ్మణులు.
1: దోస్ ప్రీస్ట్స్ సెడ్ ద ఫుడ్ కెనాట్ బి సర్వ్డ్ బికాస్ ది యాగా హాస్ నాట్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఇది పూర్తి అయిన తర్వాత, మేము భుజించిన తర్వాత

0: పూర్తికులకు పెట్టిన తర్వాత మీకు పెట్టవలసి వస్తుంది.
1: We can serve you only after the end of this yaga.
0: అంతవరకు మీరు
1: కాచు. We have our food. You wait till then.
0: కానీ అంతవరకు కాచుకునేటువంటి ఓపిక లేదు ఈ గోపాలకులో.
1: The cowherd boys cannot wait that long.
0: కాచుకున్నారు ఆకలి మత్తి మిసిమిరిపోయింది.
1: They waited and waited, they were still more hungry.
0: కానీ నడవరాకుండా పోయారు.
1: They could not walk.
0: ఏదో విధంగా నడిచి బలరామకృష్ణుని దగ్గరికి వచ్చారు.
1: Somewhere other they came to బలరామకృష్ణ.
0: ఈ బలరామకృష్ణుని దగ్గరికి వచ్చి కృష్ణ ఆ బ్రాహ్మణుడు మా మాట వినటం లేదు, బలరామకృష్ణుడు కూడా ఆకలితో ఉన్నారు అని చెప్పినప్పటికీ వారు ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
1: They said, Krishna, we told them that Balaramakrishna are with us, but they neglected our word.
0: కృష్ణుడు నవ్వుతూ గోపాలారా ఎవరిని మీరు అడిగారు?
1: కృష్ణ స్మైలింగ్లీ సార్
0: పండితుడిని అడిగామని చెప్పారు. ఆకల సంగతి అమ్మలకు తెలుసు కానీ అయ్యలకి ఏం తెలుసురా అన్నాడు కృష్ణుడు.
1: Krishna said, the hunger is well known to mothers, not to the pandits.
0: కనుక ఈ యొక్క పండితుల్ని మీరు అడిగి ప్రయోజనం లేదు.
1: There is no use in telling them pandits.
0: కేవలం వారు కర్మయోగములో పడిపోతున్నారు.
1: They are fully involved in
0: it. వారిలో కించిత్తైనా భక్తి యోగం లేదు.
1: They have no trace of devotion.
0: కేవలం మంత్రములు, మంత్రముల యొక్క అర్థములు, అర్థముల యొక్క సూత్రం వీటినే మాత్రం విచారించుకుంటూ పోతున్నారు.
1: They go by this mantra and the principles and the meaning.
0: స్వరూపుడైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి దివ్యత్వాన్ని వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: They are not making effort to see the brilliant form, the very manifestation of mantra.
0: ప్రపత్తులు అమ్మల ఎందే ఉంటుండాలి.
1: It's only the mothers who have got that steadfastness and devotion.
0: మీరు వెళ్లి వెనుక మార్గంలో వెళ్లి అమ్మను మీరు అడగండి అన్నారు.
1: సో బెటర్ యూ గో టు వయా బ్యాక్ డోర్ అండ్ ప్రే టు మదర్.
0: మేము నడవలేము, మాకు చాలా ఆకలి వేస్తుండాలి అన్నారు ఈ గోపాలు.
1: కౌహర్డ్ బాయ్ సెడ్, వీ కాంట్ వాక్ అండ్ వీఆర్ వెరీ హంగ్రీ.
0: నా మాట విను, నువ్వు తప్పక నడవచ్చు, నడవడానికి నేను శక్తినిస్తానన్నాడు.
1: యూ లిసన్ టు మీ, యూ కెన్ సర్టన్లీ వాక్, ఐ విల్ గివ్ యూ దట్ ఎనర్జీ.
0: అంతే, జవాబు లేదు ఇంకా గోపాలు.
1: ద కౌహర్డ్ బాయ్
0: ఏది చెప్పినా చేయవలసిందే.
1: దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద
0: కమాండ్. అలాంటి ఆజ్ఞను శిరసావహించడం చేతనే గోపాలు ఏ విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కాక ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: As cow herd boys were highly obedient and obeyed the command of the Lord without any questioning, they were in bliss without any problems.
0: వెనుక వైపున వంటశాలకు వెళ్లారు.
1: They went to the kitchen there.
0: అక్కడ పండితుల యొక్క పత్నులు అంతా కూడాను ఈ వంటలు చేస్తూ ఉన్నారు.
1: There they saw the wives of all pandits cooking.
0: వారు ఎంతో కాలం నుంచి కూడాను బలరామకృష్ణుడి యొక్క పేర్లు వింటున్నాడే కానీ చూడలేదు.
1: They have been hearing of the names of Balaramakrishna that they have not seen yet.
0: ఈ యొక్క పండితులు బలరామకృష్ణుని చూడాలంటే పంపించేటువంటి వారు కాదు.
1: But the pandits never allowed them to go and see them.
0: వీరు కేవలం ఆచారములు, సిద్ధాంతములు ఇవి మాత్రమే వీరి యందు నిండి పోయినవి.
1: They are full of tradition, superstition, principle, that's all.
0: కానీ ఆ గొల్ల పిల్లవాడిని ఏమిటి చూడటం?
1: What is there in that cowherd boy?
0: వీరు కృష్ణ బలరాముని అంటే చాలా హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు.
1: They used to make fun of Krishna and Balarama.
0: కానీ వారి పత్నులకు బలరామకృష్ణుడు అంటే మహాభక్తి శ్రద్ధలు.
1: But their wives had intense devotion for Balarama and Krishna.
0: వీరు వెళ్లి అమ్మా బలరామకృష్ణుడు పంపగా వచ్చినటువంటి వారము మేము గోపాలురము అన్నాడు.
1: They went and said, Mother, we are sent Balarama and Krishna. We are here now.
0: ఆ స్త్రీలు పరిగెత్తి వచ్చారు. ఎక్కడ ఉన్నాడు బలరామకృష్ణుడు?
1: ఆల్ విమెన్ కేమ్ దేర్ రన్నింగ్, వేర్ ఆర్ బలరామకృష్ణ?
0: అంత దూరంలో ఉంటున్నారు, వారి ఆకలి చేత చాలా బాధపడుతున్నారు, మాకు కూడా నువ్వు ఆకలిగా ఉంటుండాలి, మిమ్మల్ని వెళ్లి అన్నం అడగమని చెప్పారన్నారు.
1: దే సెడ్ దేర్ ఇన్ ఎ షార్ట్ డిస్టెన్స్, దే ఆర్ వెరీ హంగ్రీ, వీఆర్ ఆల్సో వెరీ హంగ్రీ.
0: చిక్కిన
1: పాత్ర
0: వండిన వంటలంతా కూడా నింపారు.
1: They collected all the vessels there and started serving.
0: అన్ని వారు మోసుకుంటు పిల్లల చేతికి ఇచ్చి ఇంకా ముందు ఏమిటి పండితులు ఏమంటారో, ఏం చేస్తారో, ఏమి తింటారో, ఏం కొడతారు ఈ భయమే లేకుండా పోయింది ఆ స్త్రీలకు.
1: They were carrying all the vessels full of food stuff, but they are not bothered with the feelings of the pandits.
0: వారు మోసుకుని వచ్చారు బలరామకృష్ణ దగ్గరికి.
1: And they brought all the food stuff to బలరామకృష్ణ.
0: బలరాముడు పండుకొని పిల్లంగొయ్యి ఊరుతున్నాడు.
1: బలరామ వాస్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్ వైల్ రిక్లైనింగ్.
0: ఆ మధురమైన స్వరము ఈ యొక్క పండితుల పత్నులకు వినిపించింది.
1: దట్ మెలోడియస్ ట్యూన్ వాజ్ హర్డ్ బై ద వాయిస్ ఆఫ్ ది పండిట్స్.
0: ఆ యొక్క స్వరములు వినగానే వీరి హృదయంలో ఉన్నటువంటి యొక్క స్వరము నిలిచిపోయింది.
1: లిసనింగ్ టు దట్ మ్యూజిక్ దేర్ ఇన్నర్ మ్యూజిక్ కేమ్ టు స్టాండ్
0: స్టిల్. వారి ప్రాణమే అందులో లీనమైంది.
1: దేర్ వెరీ లైఫ్ మర్జ్
0: ఆ విధంగా జడమైనటువంటి దేహములుగా వారు కదిలి వస్తున్నారు.
1: దే వర్ జస్ట్ మూవింగ్ ఫిజికల్ విత్ దట్ ఇన్నర్ బాడీ.
0: కన్నులతో చూచారు బలరామకృష్ణుని.
1: దే సా బలరామకృష్ణ విత్
0: నేకెడ్ ఐ. కాంతి కన్నులు వీరి దృష్టి పైన పడింది.
1: దే కాన్సన్ట్రేటెడ్ దేర్ లుక్.
0: దేహమును మరిచారు.
1: దే ఫర్గాటన్ ద బాడీ.
0: ఎంతో పట్టని ఆనందంతో ఉట్టిపడ్డారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఎక్స్టసీ.
0: కృష్ణ కృష్ణ కృష్ణ అనేటువంటి పదములు తప్ప వారి నోటి నుంచి మరొకటి రాలేదు.
1: దే హావ్ నాట్ సెడ్ ఎనీ అదర్ వర్డ్ అదర్ దాన్ కృష్ణ.
0: గోపాలను కృష్ణుని కూర్చొనిపెట్టి ఆకులు వేసి అందరికీ వడ్డించారు.
1: దే మేడ్ బలరామ్ అండ్ కృష్ణ సిట్ దేర్ అండ్ దే స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
0: ఈ సమయాన్ని పురస్కరించుకుని పండితులు చూచారు వంటశాలలో.
1: ద పండిట్స్ కేమ్ టు నో దిస్.
0: ఎవరూ స్త్రీలు లేరు అక్కడ.
1: దే డిడ్ నోటీస్ ఎనీ విమెన్ దేర్.
0: లేవు.
1: దే డిడ్ ఫైండ్ ఎనీ ఫుడ్.
0: వారికి కూడా ఆకలి వేస్తుండాలి.
1: దే వర్ ఆల్సో హంగ్రీ.
0: ఎక్కడికి వెళ్లారని అనేక విధములుగా వెతుకుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ సర్చింగ్ ఫర్ దీస్ విమెన్.
0: ఇక్కడ వచ్చి చూచేటప్పటికి బలరామకృష్ణుడు గోపాలుడు చక్కగా భోంచేస్తున్నారు.
1: వెన్ దే కేమ్ అండ్ సా దిస్ దే సా బలరామకృష్ణ.
0: ఈ యొక్క పండిత పత్నులు గోపాలకృష్ణుని బలరాముని చూస్తూ నిలుచుకున్నారు.
1: యాజ్ ద ఫుడ్ బీయింగ్ సర్వ్డ్ ద వైస్ ఆఫ్ దీస్ పండిట్ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ బలరామ.
0: పండితులు వచ్చారు, తలపైన కొట్టారు, వీపు పైన కొట్టారు, ఏం చేస్తున్నారని. ఏమి వాళ్ళకి లక్ష్యమే లేదు.
1: ద పండిట్స్ కేమ్ అండ్ సాట్ డౌన్ దేర్ బ్యాక్ అండ్
0: పత్ని వచ్చారా లేదా అనేటువంటిది కూడా వాళ్ళు చూడలేదు.
1: బట్ దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ దర్ హస్బెండ్.
0: అనగా వారికి అంత ఆనందంలో నిమిడిపోయినారు.
1: బికాస్ దే ఆర్ ఎక్స్టాటిక్.
0: తర్వాత చూచేటప్పటికి బలరామకృష్ణుడు వీరి యొక్క తేజస్సు ఈ పండితులపైన కూడా పడింది.
1: లేటర్ ద పండిట్స్ ఆల్సో కుడ్ నోటీస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ఫల్జెన్స్ ఆన్ బలరామకృష్ణ.
0: పరిగెత్తుకుని వచ్చి బలరామకృష్ణుని పాదాలపైన పడ్డారు పండితులు కూడా.
1: ద పండిట్స్ దే కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ బలరామకృష్ణ.
0: ఎవరి నిమిత్తమై మేము యజ్ఞం చేస్తున్నామో, ఏ విధమైన వాంఛతో మేము ఈ యజ్ఞం ప్రారంభించామో, ఆ ఫలము ఆ స్వరూపము ఇక్కడనే ఉంటుండాలి.
1: వీ సీ ద వెరీ ఫార్మ్ for whom the entire yajna is performed and the aim with which the yajna is performed.
0: Meere Vishnu.
1: You are Vishnu.
0: Nee nimittamai chesukodanu neeku arpitam gaavinchalekunda poyam. Maha paapulam mem.
1: We are worse to the sinners because the yajna is conducted for you, but we could not make any offering.
0: Modalu bhagavantuniki arpitam gaavinchi tadipari paniye manam chesukovali.
1: First it must be offered to God, then we should do our
0: action. Kalukane manam bhujinchadaniki puramu brahmaarpanam brahmahavi. ఈ విధమైన అర్పితం గావించే మేము భుజిస్తున్నాము. అలాంటిది యజ్ఞ సమయం నందు కూడా భగవత్ అర్పితం కాకుండా మేము భుజించడానికి ప్రయత్నించాం. ఇది మేము మహాపాపం చేశామన్నారు.
1: యూజువల్లీ యాజ్ వి పార్టేక్ ఆఫ్ ఫుడ్ వీ ఆఫర్ టు గాడ్ ఫస్ట్ అండ్ దెన్ వీ ఈట్, బట్ వీ హావ్ నాట్ డన్ సో దిస్ టైమ్ ఆఫ్ యాగ.
0: ఈ పండితుడు పత్నులు బలరామకృష్ణుకు నమస్కారం చేసి లేచేటప్పటికి గోపాలు కూడా అక్కడే ఉంటున్నారు. శ్రీమన్నారాయణ గారు దర్శనమిచ్చారు.
1: As the pandits and their wives prostrated and paid their respect to Krishna, as they got up and watched, they saw Narayana.
0: Karamlo undinatundi madhavunni samanyamainatundi manavulu gurtinchadaniki chaala kashtam avutundi.
1: It's very difficult
0: leru kudanu.
1: It's very difficult for ordinary one to have the correct vision of the Lord.
0: Kaani enta chadavulu chadivi evi prayojanam?
1: What is the use of all this?
0: Emu vedamlu nerchi evi prayojanam?
1: What is the use of this?
0: Yedu yaga yagnalu chadipi prayojanam emiti?
1: What is the use of yagnas and yagas?
0: Satyanni gurtinchukolenatundi vyaktulu yokka tattvamu ee muhatvam gaane untuntadi.
1: Those that cannot understand the principle of the truth, they will be foolish this way.
0: Kanuka samanyamainatundi balulu vade aadutu paadutu undinatundi yokka drishtamunu chuchi veeru mayato kappinatundi manasuto anubhavistu untaru.
1: Because they are deluded, as Krishna started playing with other cowherd boys like an ordinary one.
0: కనుక మనస్సును పవిత్రం గావించుకునేటువంటి ఒక ప్రయత్నానికి మనము తగినటువంటి సాధన చూడాలి.
1: Therefore we should enter in spiritual pursuit as to make our mind sacred. మనస్సు
0: పవిత్రమవుతుంది.
1: When does mind become sacred?
0: అభిమాన అహంకారములు ఊడినప్పుడే మనస్సు పవిత్రమవుతుంది.
1: So long you have got this attachment ego, the mind will never be sacred.
0: ఈ అహంకార అభిమానాన్ని వదలాలి.
1: When can you give up these two attachments?
0: అభిమానం అనేటువంటిది అనంతమైనటువంటి యొక్క ఆకర్షణ చేస్తూ ఉంటాడు.
1: దిస్ అటాచ్మెంట్ దట్ అట్రాక్స్ యూ అలాట్.
0: అయితే దీన్ని వదటం చాలా సులభం.
1: బట్ ఇట్స్ క్వైట్ ఈజీ టు గివ్ ఇట్ అప్.
0: జగత్తంతా కూడా భగవత్ యొక్క సృష్టియే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద క్రియేషన్.
0: తనది కాదు.
1: నథింగ్ ఈజ్ హిస్.
0: ఇచ్చేది తానే, పుచ్చుకునేది తానే.
1: హీఈస్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క త్యాగ బుద్ధిని మనం అనుభవించినప్పుడే, అభివృద్ధి గావించుకున్నప్పుడే ఈ మమకారం మనలో తగ్గిపోతుంది.
1: వెన్ వీ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్.
0: విద్యార్థులారా, స్టూడెంట్ చక్కని ఉదాహరణ,
1: ఏ గుడ్ ఎగ్జాంపుల్.
0: మీ టీచర్స్ ఉన్నారు.
1: హియర్ ఆర్ యువర్ టీచర్స్.
0: మీకు ఏదైనా కూడా మీ ఎక్స్పెరిమెంటల్ చేయాలనుకుంటే లాబొరేటరీలో పోతున్నారు.
1: టు డూ ఎన్ ఎక్స్పెరిమెంట్ యూ గో టు యువర్ లాబొరేటరీ.
0: ఇందులో పోయినప్పుడు అనేక విధమైనటువంటి ఒక పరిశోధనలు జరుపుతారు.
1: యూ విల్ బి ఎక్స్పెరిమెంటింగ్ అండ్ మేకింగ్ అబ్జర్వేషన్స్.
0: కానీ అన్ని కలిపిన తర్వాత టీచర్ పాటికి టీచరు, పిల్లలు పాటికి పిల్లలు ఇంటికి వెళ్తారు.
1: బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్
0: డిపార్ట్మెంట్ యొక్క లైబ్రరీ కదా అని అందులో ఉన్నటువంటి సామాన్లు తన ఇంటికి తీసుకుని పోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ది లైబ్రరీ ఈజ్ యువర్ ఓన్ యూ డోంట్ టేక్ ది ఎక్విప్మెంట్ దేర్.
0: తనకు మొదలే తెలుసు.
1: You know in the beginning.
0: ఇదంతా డిపార్ట్మెంట్ ఇది.
1: That the apparatus belongs to the department.
0: ఇది నాది కాదు.
1: It's not mine.
0: కానీ నేను ఉన్నంత వరకు అనుభవించవచ్చును.
1: But I can gather the experience.
0: ఇది ఎవరి అభ్యంతరము లేదు.
1: No objection.
0: అనేటువంటిది వారికి కూడా తెలుస్తుంది.
1: But they know that pretty well.
0: అదే విధంగానే.
1: Similarly.
0: ఈ జగత్తంతా కూడా ఒక లాబొరేటరీ వంటిది.
1: The whole universe is a laboratory.
0: మనకు అవసరమైనటువంటిది ఏదో మనం అనుభవిస్తున్నాము, ఉపయోగిస్తున్నాము.
1: Certainly we make use of those that are needed.
0: కానీ ఇది ఏ దాని ఎందుకు మనకు అధికారం లేదు.
1: But we have no right on anyone.
0: ఒక బ్యాంక్ లో క్యాషియర్ ఉంటుంటాడు.
1: Here is a cashier in a bank.
0: కానీ బ్యాంక్ నుండి డబ్బు ఉంటుండాలి.
1: But the bank
0: కొన్ని లక్షలు కోట్లు ఉంటుండాలి.
1: But the bank has lakhs and
0: crores. దీనికంతా అధిపతి తానే.
1: But he is the head of all the cash.
0: ఇదంతా నా స్వాధీనంలోనే ఉన్నది కదా అని తానేమైనా ఒక రూపాయిని ఉపయోగించడానికి వీలు కాదు.
1: As the cash is under his control, he cannot make use of one rupee.
0: ఇది కేవలం తనదే కానీ ఉపయోగించుకోవడానికి వీలు కాదు.
1: Though it comes under jurisdiction, he can't make use of it.
0: వేరే ఉంటున్నారు. ప్రభుత్వం దీని యొక్క అధిపతి.
1: Government is the head of all this.
0: అదే విధంగానే ఈ ప్రపంచంలో మనం ఉండినంత వరకు కూడా సమస్త పదార్థములు కూడాను సమస్త విషయములు కూడాను మనం అనుభవించవచ్చును.
1: So long we are in this world, we can certainly experience all the material.
0: ఏ విధంగా అనుభవించాలి?
1: But in what way?
0: ఏ రకమైనటువంటి దీంతో దీన్ని పొందాలి?
1: In what way can you acquire?
0: అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the procedural aspects.
0: అప్పుడే దీనిని అనుభవించడానికి తగినటువంటి అర్హత కలుగుతుంది.
1: Then only you have the right to enjoy.
0: అనుభవించవచ్చునే కానీ ఇది నాది అనేటువంటి ఒక మమత్వమును అందులో పెట్టడానికి వీలు కాదు.
1: You can certainly enjoy and experience, but you cannot claim as your own.
0: మరొకటి అనేక చిన్న చిన్న స్కూల్స్ లోపల కూడా జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మెనీ ఆఫ్ ది స్కూల్స్.
0: కొన్ని ఇన్స్టిట్యూట్ లోపల చైర్స్ డెస్క్స్ అన్ని ఉంటుంటాయి.
1: ఇన్ ఇన్స్టిట్యూట్స్ యూ ఫైండ్ ద చైర్స్ అండ్
0: బల్లలు ఉంటుంటాయి, బోర్డ్స్ ఉంటుంటాయి, చాక్ పీసెస్ ఉంటాయి, అన్ని ఉంటుంటాయి.
1: యూ ఫైండ్ ద బోర్డ్స్ అండ్ చాక్ పీసెస్ అండ్ ఆల్.
0: అందులో కొన్ని బీరవలంతా ఉంటుంటాయి, అందులో అనేక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా పెట్టి ఉంటుంటారు విలువైనవి.
1: యూ ఫైండ్ కబోర్డ్స్ ఇన్ అల్మారా విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ అపరేటస్.
0: కానీ ఇది నా యొక్క స్కూలు, ఈ స్కూల్ కంతా నేను హెడ్ మాస్టర్ను అని అహంకార పడవచ్చును.
1: యు మే హ్యావ్ ఈగో దట్ దిస్ ఇస్ యువర్ స్కూల్ అండ్ దట్ యు ఆర్ హెడ్ మాస్టర్.
0: దాని తాళం వేసి ఆ తాళం చెవి కూడా తన దగ్గర పెట్టుకుంటాడు.
1: ది స్కూల్ బిలాంగ్స్ టు మీ, యూ హ్యావ్ గాట్ ది కీ ఆఫ్ ది స్కూల్.
0: కానీ అతనికి ఏమైనా ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: బట్ వెన్ హీ ట్రాన్స్ఫర్డ్,
0: ఒక టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు అంతే. ఈ యొక్క డెస్క్స్ కానీ చైర్స్ కానీ బీరువులు కానీ ఇక్విప్మెంట్స్ కానీ ఏమీ తాను వెంట తీసుకెళ్ళాడు.
1: He has to leave the whole thing with a towel on the shoulder, cannot collect any
0: karanam emiti
1: or almira. Why?
0: Idi upayoginchukuneetundi yokka adhikaram e naaku undadi kaani daani teesukoni poyi adhikaram naaku ledhu.
1: Because he has got right to make use of them, but he cannot carry
0: them. Idi naadi kaadu.
1: Why not? It doesn't belong to him. It belongs to government.
0: Kanukane aa vidhangane manam kudanu ee jagatlo upayoginchavachunu.
1: So in this world we can
0: నా
1: make
0: ఇల్లు,
1: use of them.
0: నా భూమి, నా భార్య, నా బిడ్డలు, నా ధనము, నా ధాన్యము, నా గోవులు, నా గుర్రములు, నా కార్లు అనుకోవచ్చును, ఉపయోగించవచ్చు. ఏవి నీవు తీసుకుని పోయేటువంటివి కాదు.
1: యూ కెన్ సే మై హౌస్ అండ్ మై ఫ్యామిలీ, మై వైఫ్, మై ల్యాండ్,
0: ఇవన్నీ కాదు.
1: But they don't belong to you.
0: ఇవన్నీ భగవంతుని యొక్క సొత్తుడే.
1: That's all God's property.
0: నీ ఉపయోగ నిమిత్తమే దీన్ని అందించాడే కానీ
1: God gave you to make use of them.
0: తీసుకుని పోవడానికి కాదు.
1: But you cannot take them with you.
0: అదే విధంగానే మనం ఈ మమత్వం అనేటువంటి దాన్ని క్రమక్రమేణ ఇదంతా భగవంతుడి అనుభవిస్తాం, అంతేకాని హక్కు లేదు.
1: లైక్ వైజ్ యూ షుడ్ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ, బట్ యూ హ్యావ్ నో రైట్.
0: కనుకనే భగవద్గీత కర్తవ్యం యోగం ఉచ్యతే, కర్తవ్యమే కానీ అధికారం లేదు నీకు.
1: దేర్ ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ సెడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఆఫ్ ద రైట్.
0: కానీ ఈనాటి ఆధునిక యుగమనందు
1: బట్ ఇన్ ద మోడర్న్
0: కర్తవ్యాన్ని విస్మరించారు, రైట్ ఫైట్ చేస్తున్నారు.
1: దే ఫర్గెట్ ద రెస్పాన్సిబిలిటీస్ బట్ దే ఫైట్ ఫర్ ద రైట్.
0: ఎవరికి కూడా ఈ జగత్తులో రైట్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ హ్యాస్ రైట్.
0: నీ కర్తవ్యం పురస్కరించుకుని ఆచరించినప్పుడే ఆ కర్తవ్యం ద్వారా నీకు రైట్ ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద రైట్.
0: కర్తవ్యాన్ని విడిచి రైట్ కోసం నీకేమాత్రం పోవడానికి వీలు కాదు.
1: బ్రషింగ్ అసైడ్ ద రెస్పాన్సిబిలిటీ కెనాట్ ఫైట్ ఫర్ ద రైట్.
0: కనుకనే మమత్వమును నీవు తగ్గించుకో.
1: దేర్ఫోర్ కట్ షార్ట్ ఆల్ ద అటాచ్మెంట్.
0: నాది నాది అనేటువంటి అహంకారాన్ని కూడా నువ్వు కొంతవరకు అణగద్రొక్కుకోవాలి.
1: దేర్ఫోర్ డోంట్ హ్యావ్ దట్ ఈగో దట్ ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్. వాట్ ఇస్ యువర్స్?
0: ఏమాత్రము నీది కాదు.
1: నథింగ్ బిలాంగ్స్ టు యూ.
0: ఇది నాది అనుకున్నటువంటిది ఒక క్షణంలో మారిపోతుంటుండాలి.
1: యు మే సే దిస్ మైన్ బట్ ఇట్ విల్ నాట్ బి ఆఫ్టర్.
0: ఒకానొక వ్యక్తి ఒక 100 రూపాయలు నోట్ తీస్తూ ఇది నాది అని ఆనందిస్తున్నాడట.
1: An individual is very happy with the currency note, 100 rupee note.
0: అప్పుడు ఆ నోట్ నవ్విందట.
1: And this note smiled.
0: పిచ్చివాడా, ఇప్పుడు నీ చేతిలో ఉన్నాను, ఇంక నేను నీ చేతులు మారుతాను, సాయంకాలం నీ దగ్గర ఉంటుంటానా, నేను ఉండను.
1: This currency note smiled and said, "Oh, madman, I am just in your hand now."
0: ప్రతి పదార్థం కూడా నువ్వు మారుతూనే ఉంటుండాలి.
1: లైక్ దిస్ ఎవరీ మెటీరియల్ గోస్ ఆన్ షిఫ్టింగ్ ఇట్స్ ప్లేస్.
0: క్షణమునకు కదిలిపోయేటువంటివి ఇవన్నీ.
1: దే గో ఆన్ మూవింగ్ మోమెంట్ టు మోమెంట్.
0: అలాంటి కదిలిపోయేటువంటిది నాది అని చెప్పడానికి అధికారం ఎక్కడ ఉంది?
1: దోస్ దట్ మూవ్ అండ్ చేంజ్ యూ కెనాట్ హ్యావ్ ఎ క్లెయిమ్ ఓవర్ దట్.
0: కాదు,
1: నథింగ్
0: అంటే అన్ని భగవంతునివే అనేటువంటి భావంతో అనుభవించు, తప్పులేదు.
1: విత్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించేటువంటి విధానం నందు కూడా ఇది భగవంతునిది, దీన్ని ఏ రీతిగా మనం ఉపయోగించాలి అనేటువంటి విచారణ శక్తి కలగాలి.
1: బట్ యూ షుడ్ హావ్ డిస్క్రిమినేషన్ యాజ్ బిలాంగ్స్ టు గాడ్ ఇన్ వాట్ వే షుడ్ యూ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించేటువంటి దాంట్లో కూడా వితిక్షణ శక్తిని ఉపయోగించాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ యూ షుడ్ హావ్ సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్.
0: భగవంతునిది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తే అది దుర్వినియోగం అవుతుంది.
1: యాజ్ ఇట్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ యూ కెనాట్ యూజ్ ఇట్ ఇన్ ది వే యూ
0: లైక్. భగవంతుని సొత్తు సద్వినియోగం చేయాలి.
1: God's property must be properly used.
0: ఏ పదార్థమైనా నీ వినియోగించుకో, కానీ అది సరైన మార్గంలో వినియోగించుకోవాలి.
1: ఎనీ మెటీరియల్ కెన్ బి మేడ్ యూజ్ ఆఫ్,
0: పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఇట్ షుడ్ బి సేక్రెడ్ వే.
0: సాత్వికమైనటువంటి కర్మను మనం ఆచరించాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ అచీవ్ యువర్ ఆబ్జెక్టివ్.
0: సత్యమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ షుడ్ ట్రెడ్.
0: ఇది భగవత్ వాక్యం అనగా ఏమిటి? భగవత్తుని పదార్థము మిస్యూజ్ చేయకూడదు. అన్నింటినీ మనం మిస్యూజ్ చేస్తున్నాం.
1: బికాస్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ వీఆర్ మిస్యూజింగ్.
0: దుర్వినియోగం చేస్తున్నాం.
1: వీఆర్ మిస్యూజింగ్ దెమ్.
0: ఈ దుర్వినియోగం చేతనే దుఃఖం మనకు వెంటాడుతుంది.
1: బికాస్ వీ మిస్యూజ్ అండ్ వేస్ట్ వీఆర్ మిసరబుల్.
0: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ అవర్ మిసరీ?
0: ఈ మమత్వమే దుఃఖమునకు కారణం.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ దట్ లీడ్స్ టు మిసరీ.
0: ఏది దుఃఖం కానీ ఆనందం కానీ భగవంతుడికి ఇచ్చేటువంటిది కాదు.
1: The misery and the bliss are
0: లేక మనకు వ్యక్తులు మనకు అందించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు us బై ఎనీ పర్సన్.
0: కల్పించేటువంటిది కాదు. నా దుఃఖం ఇతని వల్ల నాకు జరిగిందంటే అది కేవలం మూర్ఖత్వం.
1: ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ మిజరబుల్ బికాస్ ఆఫ్ వన్ ఇండివిజువల్, ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
0: ఏ ఒక్క ఇండివిజువల్ కూడా కారణం కాదు.
1: నో ఇండివిజువల్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నీ దుఃఖమునకు నీవే కారణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: నీ ఆనందమునకు కూడా నీవే కారణం.
1: ఫర్ యువర్
0: ఎవరిపై నువ్వు నిందలు వేసి ఎవరినో నిష్ఠూరంగా పలకటం, ఇది కూడా నువ్వు ఒక పాపం.
1: యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ బికాస్ యూ బి కమిటింగ్ ఎ సిన్ బై బ్లేమింగ్ ఎనీవన్.
0: కనుక ఈ విధమైన విశాలమైన భావాన్ని పెంచుకుంటూ రావాలి విద్యార్థి నాడు.
1: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీలింగ్స్.
0: కనుకని ఒకనొక సమయం లోపల బృందావనంలో నారదుడు వచ్చి ప్రవేశించాడు.
1: అట్ వన్ టైమ్ నారద ఎంటర్డ్ ఇంటూ బృందావనం.
0: ఒకవైపున గోపికలు, ఒకవైపున గోపాలు కూడా కృష్ణుని చుట్టూ ఉన్నారు.
1: కృష్ణ ఇస్ సరౌండెడ్ బై కౌహర్డ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ అరౌండ్.
0: అందులోపల ఈ గోపికలు చాలా కొంత పిచ్చివారు.
1: గోపికా సార్
0: భగవంతుని పిచ్చి.
1: వాట్ మ్యాడ్నెస్ సార్ మ్యాడ్ ఆఫ్టర్.
0: కానీ భాగవతం నందు దీనిని అనేక రకమైనటువంటి యొక్క పెడ మార్గములతో దీన్ని ప్రవేశపెట్టి ఒక అసభ్యంగా కూడాను అమర్యాదలుగా కూడాను దీనిని ప్రబోధన చేస్తూ వచ్చారు.
1: బట్ ద టెక్స్ట్ భాగవత వాస్ డిస్టార్టెడ్ అండ్ సో మచ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వాస్ గివెన్.
0: ఎంతటి వయసు వాడు?
1: వాట్ ది ఏజ్ ఆఫ్ కృష్ణ?
0: 5 సంవత్సరాల 2 నెలలు.
1: 5 ఇయర్ 2 మంత్స్.
0: ఈ 5 సంవత్సరాల 2 నెలలు బాలుల తోపల వీరు రాజక్రీయలు ఆడుతున్నారు. గోపికలంతా కూడా అనేక విధమైన యొక్క శృంగారం చేస్తూ ఇవంతా కూడా ఏ విధంగా పలకడానికి వీలవుతుంది?
1: How can you say that the rasakrida between this 5 year 2 month boy and the rest of the lady?
0: కాదు కాదు.
1: Now,
0: కేవలం ఒక దైవ స్వరూపుడిగా భావిస్తున్నారు వాళ్ళు.
1: దే వర్ వ్యూయింగ్ హిమ్ యాజ్ వెరీ డివైన్ ఫార్మ్.
0: ఆ చిన్న పిల్లవాడితో అనేక రకమైన ఆటలు పాటలు చేస్తున్నారు.
1: దే వర్ ప్లేయింగ్ అండ్ సింగింగ్ విత్ దట్ బాయ్.
0: కానీ ఆ పాటలు ఎందుకు? ఆధ్యాత్మిక తత్వమే ఇమిడి ఉంటుండాలి.
1: బట్ ఆల్ దోస్ సాంగ్స్ అండ్ ప్లేయింగ్
0: ఎప్పుడైనా కూడా లౌకికం వారిలో కనిపించడం లేదు.
1: యాజ్ ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్
0: వాంఛన వారిలో లేవు.
1: నో వరల్డ్లీ డిజైర్.
0: ప్రాకృతమైనటువంటి విషయాలు వారు అనుభవించడం లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్ వరల్డ్ ఎంజాయ్మెంట్ ప్లేజర్.
0: పాటలు పాటలు అన్ని కూడా దివ్యత్వంతో కూడినటువంటివిగానే ఉంటున్నాయి.
1: ఆల్ ద సాంగ్స్ అండ్ ప్లేస్ ఆర్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: కానీ ఆ దివ్యత్వంతో ఎట్ట కూడినది అనేటువంటిది కూడా కొంత మీరు విచారించవచ్చు.
1: యు షుడ్ ఆల్సో ఫైండ్ అవుట్ హౌ యు ఫైండ్ డివినిటీ.
0: గోపిక వచ్చింది.
1: వన్ గోపిక కేమ్.
0: కృష్ణ, నీ వేణుగానమున వినాలి.
1: కృష్ణ, ఐ వాంట్ టు హియర్ యువర్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్.
0: అలాంటి నాదము మేము ఈ జగత్తులో ఏనాడు కూడా మేము అనుభవించలేదు.
1: దట్ మెలోడియస్ మ్యూజిక్ వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: నీ వేణుగానం యొక్క నాదము మా హృదయంలో ఉన్నటువంటి ప్రాణమును కూడా నువ్వు పిలుపుకుంటాది.
1: యువర్ మ్యూజిక్ సమన్స్ ద వెరీ లైఫ్.
0: అది ఏ మా జీవితం?
1: దాట్స్ అవర్ లైఫ్
0: అని అడుగుతున్నారు.
1: దే ఆర్ టెల్లింగ్ సో.
0: ఎట్లా?

0: Oh, Krishna, sing for us with all your nectarine words.
1: ఇందులో ఏ విధమైనటువంటి లౌకికమో, ఏ విధమైనటువంటి భౌతికమో, ఏ విధమైనటువంటి ప్రాకృతమో ఏ మాత్రమూ లేదు. దివ్యమైనటువంటి భావములే ఉంటుండాలి.
0: There is no worldly feeling, there is no worldly pursuit, it's fully divine.
2: Yogasaramantadisi.
0: Taking the essence from Veda.
1: Anantovai Vedaha.
0: Veda is infinite.
1: Inni Vedamunu memu yedika chadavagalamu.
0: How can we read
1: all the Veda?
0: We're women.
1: Maaku ee Vedamulu em maatram kodani teliyadu.
0: We have no knowledge of Veda.
1: Dani yokka saaram nanta kodani maaku suchmanga essence maadri maaku ichchesese.
0: Give us the essence of Vedas.
1: లెక్చర్లు చెప్పినటువంటి విషయాలంతా కూడా సమ్మరీస్ అని సాయంకాలం చెప్తున్నప్పుడు ఆ విధంగా ఈ వేదాల యొక్క సారము మాకు అందింది.
0: జస్ట్ యాజ్ వి లిసన్ టు ది సమ్మరీ ప్రెజెంటేషన్స్ మేక్ అస్ హియర్ ది ఎసెన్స్ ఆఫ్ వేదా.
2: సారమంతదీసి.
0: టేక్ ది ఎసెన్స్ ఆఫ్ వేదా.
2: నాద బ్రహ్మము గను మాతి.
0: అండ్ చేంజ్ ఇట్ టు ది వెరీ సౌండ్ ఆఫ్ బ్రహ్మన్.
1: బ్రహ్మ నాద బ్రహ్మ.
0: ఈజ్ ది బ్రహ్మన్ ఆఫ్
1: శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ జీవయీ. బ్రహ్మ నాదస్వరూపుడు.
0: ది బ్రహ్మ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సౌండ్.
2: నాద బ్రహ్మము గను మాతి.
0: Converting into the very form of
2: sound. And
0: pour it all
1: into it. అటు ఇటు తిరగబోయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసం లే తిరగబోయటము.
0: And this kind of filling the flute is nothing but our life breath, inhalation, exhalation.
2: Rupamu ganu mati, paata paadu ma Krishna.
0: Krishna, sing for us.
1: Yanta, divyamayanikti bhavamu cherukuntai, a gopikali yandu.
0: What divine feelings that this
1: gopika said.
0: The very same gopika.
1: Okaraka samayam lopala uddhavudu ni pampinchadu Krishnudu.
0: Krishna sent Uddhava at one time.
1: Krishnudu 5th samvatsaramlo vellinatunti vaadu Madurakku vellinatu vaadu tirigi Brindavanamu raledu.
0: Krishna who left for Madura did not return to Brindavan.
1: Ee vidhanga aadaru aa vidhanga aadaru antamulu emaina artham unda?
0: But when we say he was like this and that, is there any meaning in saying so?
1: Kaani atanu raaka kosame kaachukuntunnaru.
0: But they were waiting for his return.
1: Jeevithamantha kodunu kaachukunnaru.
0: They were waiting for their lifetime.
1: Aa samayamlo pala veeri varodana వీరి బాధలు గ్రహించినటువంటి కృష్ణుడు ఉద్ధవునితో ఒక విధమైన వార్తను పంపించాడు.
0: వాచింగ్ ఇన్ రెస్పాన్స్ టు యర్నింగ్ అండ్ పైనింగ్ కృష్ణ సెండ్ ఉద్ధవ.
1: ఈ ఉద్ధవుని యొక్క వార్తను వినే నిమిత్తమై అందరూ స్త్రీలు గుమికూడారు.
0: టు లిసన్ టు ది మెసేజ్ బ్రాట్ బై ఉద్ధవ ఆల్ గ్యాదర్ దేర్.
1: ఏమి వార్తను పంపించాడు, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మాకు దర్శనమిస్తాడో అనేటువంటి రీతితో అంత ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు.
0: దే కేమ్ దేర్ ఇన్ ఆల్ ఎక్సైట్మెంట్ బికాస్ ద మెసేజ్ మే కంటైన్ ద అరైవల్ అండ్ ద దర్శన ఆఫ్ కృష్ణ వెన్ హీస్ గోయింగ్ టు అరైవ్ దేర్.
1: అమ్మా, కృష్ణుడు మీకు సందేశాన్ని పంపించాడు.
0: హి సెడ్ లుక్ హియర్ కృష్ణ సెంట్ ఎ మెసేజ్.
1: వారి భావములు ఎంత పవిత్రమైనటువంటివో చక్కటి విద్యార్థులు కూడా గుర్తించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ దర్ డివైన్ ఫీలింగ్.
1: ఇదిగో ఒక లేఖని మీకు పంపించాడు.
0: హియర్ ఇస్ ఎ లెటర్ సెంట్ బై హిమ్.
1: ఇందులో ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు ఉంటే, చదివినటువంటి వారు ఉంటే చదివి వినిపించండి అన్నారు.
0: If any educated are here, better you read.
1: గోపికలకు ఏమాత్రము చదువు లేదు.
0: గోపికాస్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్.
1: ఆ కాలంలో ఆడవారిని చదవగానికి ఎక్కడికి పంపించేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ విమెన్ వర్ నాట్ సెంట్ టు ఎనీ స్కూల్ ఫర్ లర్నింగ్. వన్ గోపికా సెడ్,
1: అయ్యా మాకు చదువు రాదు.
0: వి డోంట్ హ్యావ్ ఎనీ ఎడ్యుకేషన్.
1: మేము చదవలేము.
0: వి కాంట్ రీడ్.
1: మీకు దాని యొక్క విషయం ఏమిటో మీరే చెప్పండి అన్నాడు.
0: బెటర్ యూ సే వాట్ ద లెటర్ కంటెయిన్.
1: అయితే అందులో ఒక గోపిక కొంతవరకు చదువు చేసినటువంటి గోపిక ఉంటుంది.
0: బట్ దేర్ వన్ గోపిక హూ నోస్ లిటిల్.
1: ఆ గోపికని చదవమని చెప్పి చెప్పాడు.
0: అండ్ హీ వాంటెడ్ దట్ గోపిక టు రీడ్ ద లెటర్.
1: చెప్పింది ఎంత ఆవేశంతో, ఎంత ఆవేదనలో తాను ఈ యొక్క బాధను అనుభవిస్తుండాలి అనేటువంటిది దీని వల్ల నేను చక్కగా అర్థమవుతుంది.
0: ఇన్ ద రిప్లై ఆఫ్ దట్ గోపిక యూ విల్ అండర్స్టాండ్ ద అగనీ అండ్ ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
1: ఉద్ధవ
0: ఉద్ధవ,
1: ఆ లేఖను నేను ముట్టలేను.
0: ఐ కెనాట్ టచ్ దట్ లెటర్.
1: ఏ విధంగా అనగా,
0: వాయ్?
1: ఆ కృష్ణుని యొక్క ఎడబాటుతో మా హృదయం అంతా కూడా వేడెక్కిపోయింది.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఆల్ అవర్ బాడీస్ బర్నింగ్.
1: నిరంతరం కూడా అతని చింతన చేయటం చేత మాలో ఉన్నటువంటి అయస్కాంతం అనేటువంటిది మహాశక్తివంతంగా విద్యుత్ శక్తిగా మారిపోయింది.
0: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్ హీ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నౌ.
1: కనుక ఆ లెటర్ మేము చేతికి అందుకుంటే కాలిపోతుందో ఏమో, కనుక మేము ముట్టము.
0: బికాస్ ఇఫ్ వి టచ్ దట్ లెటర్ ఇట్ మే గెట్ బర్న్డ్ దేర్ ఫోర్ వి డోంట్ టచ్.
1: భగవంతుడు రాసినటువంటి అక్షరములను మేము కాల్చివేయటం మా యొక్క ఇది కాదు.
0: ఇట్స్ నాట్ అవర్ డిజైర్ టు బర్న్ దట్ లెటర్ బికాస్ మా ఇస్ రిటన్ బై గాడ్.
1: ఈ విధములు కాకపోవడం బాధిస్తున్నారు.
0: వి ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ దిస్ లెటర్.
1: మరొక గోపిక చెప్పింది.
0: అనదర్ గోపిక సెడ్,
1: అయ్యా అతని ఎడబాటు చేత అన్ని దినములు కూడా మేము నిరంతరం కూడా మా కంటిదారులు కాలువలై ప్రవహిస్తున్నాయి.
0: Because of separation, we have been crying, shedding tears.
1: అక్షరము చూసేటప్పటికి నాకు దుఃఖము నేను పట్టలేదు.
0: The moment I see the letters written by Krishna, I cannot contain myself.
1: ఆ జాబు పైన పడి ఆ యొక్క అక్షరములు చెదిరిపోతాయి ఏమో కనుక మేము ముట్టము అన్నారు.
0: The tears may fall on the letter and the letters may be erased.
1: ఎంతటి భక్తి ప్రపత్తులతో ఉన్నారు ఆ గోపికలు.
0: Gopikas have that intense devotion and steadfastness.
1: కడపటికి ఉద్ధవుడే చదివి
0: ఉద్ధవ ఐ హావ్ గాన్ త్రూ దట్ లెటర్.
1: మీరు బాధపడకూడదు.
0: డోంట్ ఫీల్ సాడ్.
1: ఎప్పుడూ నేను మీ వెంటనే ఉంటున్నాను, మీ జంటనే ఉంటున్నాను, మీ కంటనే ఉంటున్నాను, మీ ఇంటనే ఉంటున్నాను అనేటువంటి సందేశాన్ని అందించి మీరు ఏమాత్రం విచారించకూడదు. నేను పరాయి వాణ్ణి కాదు.
0: He conveyed the message of the letter.
1: హృదయవాసిని.
0: I am always with you, around you, in you. I dwell in your heart.
1: ఈ ఉద్ధవుడు మీకు కొన్ని విధమైనటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తాడు.
0: ఉద్ధవ విల్ పాస్ ఆన్ ద మెసేజ్.
1: విని దీన్ని ఆచరణలో పెట్టండి అన్నారు.
0: యూ లిసన్ టు హిస్ మెసేజ్ అండ్ ప్రాక్టీస్.
1: ఈ ఉద్ధవుడు వారికి ఏదో ఒక భగవంతుని పొందేటువంటి యోగంను బోధించాలని పోయాడు.
0: ఉద్ధవ వాంటెడ్ టు టీచ్ యోగా సో హ్యాస్ టు రీచ్ గాడ్.
1: కానీ గోపికలు చెప్పారు, మీ యోగము మాకు అక్కర్లేదు, ఏ విధమైనటువంటివి మాకు అక్కర్లేదు, కృష్ణుని యొక్క సంయోగమే మాకు కావాలి.
0: Gopika said, we don't want this yoga.
1: ఈ వియోగములో బాధపడుతున్నటువంటి మా హృదయాలకు నీ యోగములు మాకు ఎక్కడ అనుభవించడానికి వీలవుతుంది.
0: When we are suffering because of separation, we cannot enjoy, relish your teaching of yoga.
1: కొరకు మాకు అక్కర్లేదు వెళ్ళమన్నారు.
0: So we don't want this yoga.
1: అంత జిగుప్స పుట్టింది ఈ యొక్క ఉద్ధవుడి పైన.
0: That kind of disgust they developed towards Uddhava.
1: ఓ ఉద్ధవ,
0: said Uddhava,
1: నీ యొక్క మాటలు మాకు వినవాలంటే,
0: to hear your word,
1: మాకున్నది ఒకే మనస్సు,
0: only one mind.
1: నాకు 10 మనసులు లేవు.
0: వీ డోంట్ హావ్ 10 మైండ్స్.
1: నీ వలె మాకు అనేక రకమైనటువంటి మనసులు లేవు.
0: వీ డోంట్ హావ్ సో మెనీ మైండ్స్ యాజ్ యు.
1: ఆ ఒక్క మనసు కూడా నువ్వు కృష్ణుడితో పాటు మధురకు వెళ్లిపోయింది.
0: దట్ మైండ్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: ఇంకా వినేటువంటి స్థితిలో మేము లేము.
0: వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు లిసన్
1: అని చెప్పేటప్పటికి ఒక్క తూరి బుద్ధవుడు చక్కగా యోచించి ఈ యొక్క గోపికల యొక్క చిత్తం ఎంత పవిత్రమైనటువంటిది, ఉన్నది ఒకే మనసు, అదే ఏకాగ్రత, అదే ధ్యానం అనేటువంటి లక్ష్యాన్ని వారు ప్రబోధించారు.
0: ఇమ్మీడియట్లీ ఉద్ధవ థాట్ అలాంగ్ దీస్ లైన్స్, ఓన్లీ వన్ మైండ్ ఎగ్జిస్ట్ and it followed, that is concentration.
1: Antu Uddhavudu velutunnaru veniku.
0: Uddhava was returning back.
1: Akkada okkokka gopika okkokka vidhamainatundi vaakato krishnuniki cheppamani bodhinchadu.
0: Each gopika wanted one message to be passed on to Krishna.
1: Ye vidhanga oka gopika vachindi.
0: One gopika came.

0: In this parched dry land, all the flowers have faded. Let Krishna return so that the flowers would blossom.
1: ఇంకొక గోపికి వచ్చి సందేశాన్ని పంపుతుండాలి.
0: Another gopika is sending the message.

0: Our life is like a garland and all the flowers have been thrown there. Let Krishna wear that garland, collecting all the flowers,
1: making the garland. విచారిస్తే ఏ పండితుని కూడాను అలంకారమైనటువంటి ఈ ప్రాప్తమైనటువంటి ఒక భావములు హృదయంలో చేరడానికి వీలు లేదు.
0: ఇఫ్ యు అండర్స్టాండ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ దేర్ యు విల్ నెవర్ ఎంటర్టైన్ వరల్డ్లీ థాట్స్ ఎనీవే.
1: కేవలం సాక్షాత్ ఋషులు,
0: దే ఆర్ వెరీ సేజెస్,
1: చిత్తశుద్ధి గావించుకున్నటువంటి వారు,
0: దే గాట్ ప్యూరిటీ,
1: ఇంద్రియని గ్రహం గావించుకున్నటువంటి వారు,
0: దే గాట్ సెన్స్ కంట్రోల్,
1: భౌతికమైన వాంఛలు ఏ మాత్రము లేనటువంటి వారు,
0: దే హావ్ నో వరల్డ్లీ డిజైర్.
1: అలాంటి గోపికలపైన ఇలాంటి నిందలు మోపటం చాలా అపరాధం.
0: It's worse to this things to blame Gopikas that way.
1: ఇది కేవలం గ్రంథములో చేతను, వచ్చేటువంటి డ్రామాలు యొక్క సినిమాల చేతను ఈ విధమైన భావం ఈనాటి పిల్లల హృదయంలో చేరి ఉంటున్నాయి.
0: All these are the ideas in your hearts because of the dramas and the cinemas and the text.
1: కనుక ఇలాంటివంతా మీరు తీసుకోకూడదు.
0: Don't have them anyway.
1: గోపికల యొక్క హృదయము, గోపాలు యొక్క హృదయము పరిశుద్ధమైనటువంటివి, శుద్ధ సాత్వికమైనటువంటివి.
0: The hearts of Gopikas and cowherd boys are fine.
1: Vari and
0: they have no trace of any desire.
1: Ah, satyani gurtinchadu Uddhavudu.
0: Uddhava recognized the truth.
1: Krishnudu daggariki vellaru.
0: They went to Krishna.
1: Veeri yokka aacharanalu, veeri yokka pavitramaina hrudayalu Krishnudiki cheptunnadu Uddhavudu.
0: Uddhava went on extolling their practices, their yearning and pining.
1: Attalu mottukunna.
0: Though mothers-in-law are very much bothered.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న,
0: దో హస్బెండ్స్ ఆర్ వెరీ యాంగ్రీ,
1: నోరెత్తరు,
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్,
1: తగ్గించరు,
0: దే ఆర్ నాట్ యాంగ్రీ,
1: ఎటకేగరు,
0: దే డోంట్ గో ఎనీవే,
1: వీటిల బోరు
0: గోపికలు,
1: కొత్తములందు చిత్తరు, బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: జస్ట్ యాజ్ ది పిక్చర్ ఇస్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్, కృష్ణ హాస్ గాట్ హింసెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ దేర్ హార్ట్.
1: చిత్తములో హత్తుకొని పోయినటువంటి ఒక కృష్ణుడిగా కనిపిస్తున్నాడు నాకు.
0: ఐ ఫైండ్ కృష్ణ ఇంప్రింటెడ్ ఆన్ దేర్ హార్ట్.
1: వారికి కృష్ణునికి హృదయాలకు వేరు చేయడానికి ఎవరి తరము కాదు.
0: వీ కెనాట్ సెపరేట్ కృష్ణ అండ్ దేర్ హార్ట్.
1: ఇలాంటి సాత్వికమైనటువంటి ఒక గోపికలు ఈ జగత్తులో నేను చూడలేదు.
0: ఐ హావ్ నాట్ సీన్ సచ్ ఫైర్.
1: సరియైనటువంటి భక్తులు నాకు బుద్ధి నేర్పారన్నారు.
0: దే ఆర్ యువర్ ట్రూ డివోటెడ్ దే టాట్ మీ లెసన్.
1: కేవలం పూరము ఉద్ధవుడు కూడాను గోపికల యొక్క భక్తిని హాస్యాస్పదంగా చూసేటువంటి వాడే.
0: ఉద్ధవ ఆల్సో మేడ్ ఫన్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ గోపికాస్.
1: కానీ వీరి యొక్క ఆవేదనలు, వీరి యొక్క భక్తి ప్రపత్తులు తన్లారా చూచి చెవులారా విని ఆ సత్యాన్ని తాను గుర్తించుకున్నాడు.
0: బట్ హీ సా విత్ హిస్ ఓన్ ఐస్ అండ్ హర్డ్, లిసన్ టు దట్ విత్ హిస్ ఓన్ ఇయర్, దేర్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
1: కృష్ణ, నీ యొక్క మానవాకారాన్ని మేము చూస్తున్నానే కానీ ఆ దివ్యత్వం గుర్తించినటువంటి వారి గోపికలు తప్ప మరొకరు లేరు.
0: కృష్ణ, వీ సీ ఓన్లీ యువర్ హ్యూమన్ ఫామ్, బట్ గోపికాస్ ఎక్స్పీరియన్స్.
1: తర్వాత నారదుడు వచ్చి గోపాలకు, గోపికలకు చెప్తున్నాడు.
0: లేటర్ నారద కేమ్ అండ్ టెలింగ్ ది గోపికా,
1: గోపాలు గారా,
0: ఓ కహోడ్ బాయ్,
1: మీరెంత అదృష్టవంతుడు,
0: హౌ లక్కీ యూ ఆర్,
1: అమ్మా మీరెంత అదృష్టవంతుడు,
0: హౌ లక్కీ యూ ఆర్.
1: సాక్షాత్ యోగులకు, మునులకు చిక్కనటువంటి యొక్క ఈ సాక్షాత్ నారాయణుడు మీకు చిక్కాడు.
0: యు కుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ విజన్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ నాట్ గివెన్ టు ద సేజెస్.
1: యాగాది క్రతువులు చేసినప్పటికీ ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క అవకాశం సాధ్యం కాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగాస్ యూ విల్ నాట్ హ్యావ్ ది సీక్రెట్ ఆపర్చునిటీ.
1: నిరంతరము అతని మాటలు, అతని ఆటలు, అతని పాటల్లో మీరు మునిగినటువంటి వారు, అతనితో ఆడుకుని పాడుకుని జీవించినటువంటి మీరెంత ధన్యులోయి.
0: హౌ ఫార్చునేట్, హౌ లక్కీ యూ ఆర్.
1: సామాన్యమైన యాదవులు కాదు.
0: యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: సాక్షాత్ దేవతలే.
0: యు ఆర్ వెరీ ఏంజెల్.
1: దీనిని మాత్రం మీరు మరవకండి.
0: నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్.
1: కనుక అలాంటి దేవతలు కనుకనే అతనితో ఆడుకోవటం, పాడుకోవటం, సంచరించడం, మాట్లాడటం, నవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటుండాలి.
0: బికాస్ ఆర్ ది ఏంజెల్స్ దే కుడ్ కన్వర్స్ విత్ హిమ్, స్పెండ్ ఆల్ ద టైమ్ సింగింగ్ ప్లేయింగ్.
1: వారికి ఈ ప్రాప్తమైనటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకు వచ్చాడు నారదుడు.
0: దేర్ఫోర్ నారద మేడ్ దెం ట్రేడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్లీ పర్సన్.
1: కనుక దైవత్వం అనేటువంటిది కేవలం మానవ ఆకారం ధరించినంత మాత్రం దానిని మీరు కేవలంగా చూసుకోవటం మంచిది కాదు.
0: As God assumes human form, you cannot take it instinctively.
1: అవకాశాన్ని దక్కించుకుని తద్వారా మీరు ధన్యుడు కావడానికి తగిన కృషి చేయాలి.
0: హోల్డ్ ఆన్ అండ్ ప్రిజర్వ్ దిస్ ఆపర్చునిటీ గివెన్.
1: తిరిగి మీకు చిక్కేటువంటిది కాదు.
0: యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ అగైన్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: యు హావ్ ఈ ప్రిజర్వ్
1: పోయిన చిక్కదు పత్తిని ఈ పాత సేవయండి.
0: వెన్ వన్స్ యూ లీవ్ ది సర్వీస్ టు బాబా యూ విల్ నాట్ గెట్ ఇట్ అగైన్.
1: భక్తిల ముంచి శక్తిని చేసి ముక్తి నుంచి ఉంది.
0: He will drown you in devotion. He will give you energy to liberation.
1: You teach kundi karma.
0: Get your fulfill your desire.
1: ఇతరుల మాటలు ఇంపున మీ కొంపతీయకండి.
0: Never go by the word of others and ruin yourself.
1: ఈ విధమైనటువంటి మార్గంలో మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి.
0: Don't ruin your life this way.
1: అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
0: Make use of this opportunity.
1: సన్మార్గంలో ప్రవేశించండి.
0: Tread along the right path.
1: ప్రపంచానికి చాటండి.
0: And publicize the
1: ఆనందాన్ని అనుభవించండి.
0: Experience.
1: దివ్యత్వమైనటువంటి భారతదేశం పవిత్రమైనటువంటి దేశము.
0: And Bharat is divine and sacred.
1: భగవత్ అవతారములు కలిగించినటువంటి దేశం.
0: It's a place of incarnation.
1: కేవలం పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమిని విద్యార్థులంతా కూడా లోకానికి చాటండి.
0: స్టూడెంట్ షుడ్ పబ్లిసైజ్ దిస్ ల్యాండ్ ఆఫ్ మెరిట్ అండ్ ల్యాండ్ ఆఫ్
1: సాంక్టిఫికేషన్. ఈ యొక్క ప్రచారం చేయటమే మీ యొక్క ప్రధానమైనటువంటి సేవగా భావించాలి.
0: యువర్ మెయిన్ సర్వీస్ లైస్ ఇన్ పబ్లిసైజింగ్ దిస్.
1: సేవ అంటే
0: వాట్ డు యు మీన్? దిస్ ఇస్ సర్వీస్.
1: సేవ అంటే కేవలం గ్రామాలు ఊడ్చటము, ఇంకోటి వేయటము, రోడ్లు, ఇవి కాదు సేవ.
0: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ద రోడ్.
1: సేవ
0: is all service to God.
1: Adiye sat sankalpamlo abhiruddhi parchukunte ade goppa seva.
0: If you develop good thoughts, that's a great service.
1: Bhagavantuniki edi ishtamo danini meer anusarinchandi.
0: You follow the path that's like
1: by God. Bhagavantuni koredi okkate mee dhanakanika vastu vahanalu e maatramu koradu.
0: God wants only one, not your property.
1: Mee nirmalamaina nischalamaina nisvarthamaina kunte oka ప్రేమను మాత్రమే కోరుతున్నాడు.
0: గాడ్ డిజైర్స్ యువర్ ప్యూర్ సెల్ఫ్లెస్ సేక్రెడ్ హార్ట్.
1: ఈ ప్రేమకు మీకు ఎంతైనా కూడా తిరిగి బదులు అందిస్తుంటాడు భగవంతుడు.
0: అండ్ హీల్ గివ్ యూ రిటర్న్ ఎనీథింగ్.
1: ప్రతిఫల నిమిత్తమై మీరు ప్రేమించకండి.
0: బట్ డోంట్ లవ్ హిమ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతిఫల నిమిత్తమై మీరు ప్రేమిస్తే ఇది ఒక వ్యాపార రంగంగా మారిపోతుంది.
0: యూ ఎక్స్పెక్ట్ రివార్డ్, వెల్ ఇట్స్ ఎ బిజినెస్.
1: ఓ భగవంతుడా, నీకు రెండు కొబ్బరికాయలు కొడతాను, నాకు ఈ కోరిక నెరవేర్చు.
0: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ టూ కోకోనట్స్ ఫుల్ ఫిల్ మై డిజైర్.
1: ఈ కండిషన్ అంతా మీరు పెట్టకూడదు.
0: డోంట్ హ్యావ్ ఎనీ కండిషనల్ లవ్.
1: ఇవంతా భగవంతుడికి ఏమాత్రమో అక్కర్లేదు.
0: గాడ్ డజంట్ వాంట్.
1: భగవంతుడు కోరేది ఒక్కటే.
0: గాడ్ వాంట్స్ వన్.
1: అది ఏ నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క ప్రేమ.
0: దాట్ ఈస్ స్టడీ ప్యూర్ లవ్.
1: దీనిలో ఎంతైనా కూడి ఉంటుంటాడు.
0: దేర్ఇస్ ఎ లాట్ హియర్.
1: ప్రపంచమే ఇందులో లీనమై ఉంటుంది.
0: హోల్ వరల్డ్ ఇస్ దేర్ ఇన్ దిస్ లవ్.
1: ఆ విధమైనటువంటి భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
0: యూ షుడ్ డెవలప్ దట్ ఫీలింగ్.
1: గోపికలు గోపాలు యొక్క భక్తి పవిత్రమైనటువంటి భక్తిగా మీరు విశ్వసించి
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివోషన్.
1: అందులో ఒక భాగమైన కూడా మీరు అనుభవించడానికి తగిన కృషి చేయండి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద డివోషన్.
1: ప్రేమ ముదిత మనసు.

சுப்பிரமணியம் சுப்பிரமணியம்.

మనుజుని ఎందుండు మంచి చెడ్డ నడత మనుజుని ఎందుండు పైకి కానరాదు బయటపడదు మంచి చెడ్డ నడత మనుజుని ఎందుండు పైకి కానరాదు బయటపడదు

0: good and bad behavior and conduct, it is inherent in every person, but does not show itself out, nor does it express itself outside and externally. But people's behavior and conduct in this birth will lay a future path in the births to come, and it will show the correct path or the bad path depending upon the conduct and behavior.
1: విద్యార్థులారా, జీవితము చాలా విలువైనటువంటిది.
0: స్టూడెంట్స్, లైఫ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్.
1: జీవితము కంటే ప్రాణము మరింత విలువైనటువంటిది.
0: లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ద మియర్ లివింగ్.
1: అయితే ప్రాణమును కూడాను లెక్క చేయక మానవుడు సాధించవలసినటువంటి విషయములు ఎన్నియో ఉన్నవి.
0: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ మ్యాన్ మస్ట్ ట్రై టు అకాంప్లిష్ అండ్ అచీవ్, నాట్ ఈవెన్ కేరింగ్ ఫార్ సచ్ ఎ ప్రెషియస్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: ఒకటి సాధించినంత మాత్రమున తృప్తి పడేటువంటి స్వభావము కాదు మానవునిది.
0: It is not given to man to be satisfied by merely achieving one thing or the other.
1: Inkanu enniyo sadhinchavalani manavudu kalalukuntuntadu.
0: Man goes on dreaming that he has quite a few things to accomplish and achieve.
1: Udattamainatunti yokka aadarshamunaku జీవితాన్ని అంకితము చేసేటువంటి స్వభావము నేటి యువకులలో కానరాదు.
0: ఇన్ ది యూత్ ఆఫ్ టుడే యు డోంట్ అబ్జర్వ్ అండ్ సీ సచ్ కెపాసిటీ టు డెడికేట్ దర్ ఎంటైర్ లైఫ్స్ ఫర్ ఎ గ్రాండ్ ఐడియా.
1: మానవుడు తన నిత్య జీవితములో స్వార్థ నిమిత్తమై అనేక ప్రయత్నములతో అనేక సాధనలతో శ్రమించి పనిచేస్తుంటాడు.
0: ఇన్ ఎవ్రీ డేస్ లైఫ్ మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ స్పేర్స్ నో ఎఫర్ట్స్ అట్ ఆల్ అండ్ హీ వర్క్స్ హార్డ్.
1: అయితే తన ప్రధానమైన కర్తవ్యం ఏమిటో గుర్తించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: But he does not make any effort that is necessary to find out what is the important purpose and goal of life.
1: Kalamu chaala viluvainatundi.
0: Time is extremely precious.
1: Ilanti kalamunu manam ye vidhamuga upayoginchukovali, ye vidhamuga deenini anubhavinchali, ఏ విధంగా దీనిని సార్థకత గావించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాటి యువకుని యందు ఏమాత్రము కూడాను కనిపించవు.
0: ది క్వశ్చన్ సచ్ యాస్ హౌ టు యూజ్ సచ్ ప్రెషియస్ టైం, హౌ టు ఎక్స్పీరియన్స్ సచ్ ప్రెషియస్ టైం, హౌ టు యూటిలైజ్ సచ్ ప్రెషియస్ టైం, సచ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ అరైజింగ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది యూత్ ఆఫ్ టుడే.
1: కాలము యొక్క సద్వినియోగమే కాయము యొక్క ప్రధాన ధర్మమని, ఈ ధర్మము యొక్క మర్మమే జీవితము యొక్క కర్మనని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దాట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూటిలైజ్ ది బాడీ అండ్ ద టైం ఇన్ ది ప్రాపర్ వే.
1: భగవంతుడనగా కేవలం ప్రత్యేకమైన స్వరూపాన్ని ధరించినటువంటి తత్వము కాదు.
0: God does not mean that a specific expression of a specific form as such.
1: ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
0: The very nature itself is the form and the embodiment of God.
1: ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించినప్పుడు ఈ ప్రకృతి యందు ఒక జీవుడైనటువంటి వ్యక్తి కూడాను ఏ విధంగా వర్తించాలి అని అర్థమవుతుంది.
0: ఇఫ్ వన్ అండర్స్టాండ్స్ హౌ ది నేచర్ ఫంక్షన్స్ అండ్ వాట్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ ద నేచర్ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్ వాట్ వన్స్ డ్యూటీస్ ఆర్.
1: నమి పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకే చుకించిన నానవాత్తమావర్తవ్యం వర్తయేవచ కర్మణి. అర్జున, ఈ ప్రపంచం వలన నాకు కలిగేటువంటి ఫలితమేమీ లేదు.
0: అర్జున, ఫ్రమ్ ద వరల్డ్ ఐ హావ్ నథింగ్ టు గెయిన్ అండ్ నథింగ్ టు అచీవ్.
1: ఈ ప్రపంచమునందు నా నిమిత్తమై నేను చేసేటువంటి పనులు ఏమాత్రమూ లేవు.
0: ఇన్ ది వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ పర్ఫార్మ్ ఫర్ మై ఓన్ సేక్.
1: నేను ఏది చేసినా జగత్తు కోసం.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ ద వరల్డ్.
1: పెద్దలను అనుసరించటము, పిల్లల యొక్క స్వభావము భారతదేశం యొక్క ప్రభావం.
0: ఇన్ భారత్ ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ది యంగ్స్టర్స్ టు ఇమిటేట్ అండ్ టు ఫాలో ద యంగర్స్.
1: నేనే నా కర్తవ్యాన్ని అనుసరించకుండా లోకము చిన్నాభిన్నమవుతుంది.
0: ఇఫ్ ఐ డోంట్ పర్ఫార్మ్ మై డ్యూటీస్ ప్రాపర్లీ దెన్ ది వరల్డ్ విల్ కమ్ టు.
1: మానవులు వారి వారి బాధ్యతను వారు గుర్తించుకోలేకపోతారు.
0: పీపుల్ అండ్ మెన్ విల్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ డ్యూటీస్.
1: కనుకనే వారి వారి బాధ్యతలను వారి వారి కర్తవ్యాలను గుర్తింపజేసే నిమిత్తమై నేను కర్మరహితుడనై కూడాను కర్మలాచరిస్తున్నాను.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ఆల్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ దేర్ డ్యూటీస్ ఆర్ ఐ ఆమ్ పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ అండ్ నాట్ ఫర్ మై ఓన్ సేక్.
1: ఇక్కడ భగవంతుడు స్వరూప స్వభావములతో తన కర్తవ్యాన్ని నిరూపిస్తున్నాడా లేక తన సృష్టి అయిన ప్రకృతి ద్వారా ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాడా?
0: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ వెదర్ గాడ్ ఈస్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ అండ్ షోయింగ్ ఎన్ ఎగ్జాంపుల్ బై హిస్ నేచర్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్.
1: భూమి గంటకు 1,000 మైళ్ళ వేగముతో తిరుగుతూ ఉంటుండాలి.
0: అర్త్ రొటేట్స్ అట్ ద రేట్ ఆఫ్ 1,000 మైల్స్ అన్ అవర్.
1: ఇది ఈ విధంగా తిరగటములో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అర్త్ అట్ దట్ రేట్?
1: ఈ విధముగా భూమి తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుతున్నది.
0: అన్ అకౌంట్ ఆఫ్ సచ్ మూవ్మెంట్ అండ్ సచ్ రొటేషన్ ఆఫ్ ది అర్త్ యు గెట్ ది డే అండ్ నైట్.
1: ఈ ప్రకృతి యందున్నటువంటి జీవులు పగలంతయకుడను పనిచేసి రాత్రి విశ్రాంతి పొందే నిమిత్తమై రాత్రిని కూడాను ఏర్పరుస్తూ వచ్చాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ బీన్ అరేంజింగ్ దిస్ డే అండ్ నైట్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ రెస్ట్ ఫర్ ది లివింగ్ బీయింగ్స్ హూ విల్ వర్క్ త్రూఅవుట్ ద డే అండ్ టేక్ రెస్ట్ ఇన్ ద నైట్.
1: కర్మ విశ్రాంతి ఎండనీడల యొక్క సంబంధము.
0: యాక్షన్ అండ్ రెస్ట్ మే బి కంపేర్డ్ టు ది లైట్ అండ్ షాడో.
1: పనిచేసేటువంటి ప్రతి జీవికి కూడాను విశ్రాంతి అత్యవసరము.
0: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్స్ రెస్ట్ ఈజ్ ఎసెన్షియల్.
1: భూమి ఏ తిరగకుండా ఈ రాత్రి ఏర్పడదు.
0: ఇఫ్ ఎర్త్ డస్ నాట్ రొటేట్ దేర్ వుడ్ నాట్ బి డే అండ్ నైట్.
1: కనుకనే భూమి తన చుట్టూ తాను తిరగటం చేతనే రాత్రింపగలు ఏర్పడుచున్నదనేటువంటిది ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని గుర్తింపచేస్తుంది.
0: నేచర్ టీచర్స్ ఎ లెసన్ ఇన్ సో ఫర్ యాజ్ దట్ ది రొటేషన్ ఆఫ్ ది అర్త్ బ్రింగ్స్ అబౌట్ డే అండ్ నైట్.
1: ఈ విధంగా ప్రకృతి తన చుట్టూ తాను తిరగటం చేత తనకు లభించేటువంటి ఫలితం ఏమాత్రమో లేదు.
0: బై సచ్ రొటేషన్ ఆఫ్ ది అర్త్ అర్త్ డస్ నాట్ డిరైవ్ ఎనీథింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్.
1: కేవలం రాత్రింపగలు కలిగినంత మాత్రమున జీవరాశులు తమ యొక్క నిత్య జీవితంను ఏ రీతిగా సాగించగలరు?
0: దిస్ ఈస్ డన్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ రెస్ట్ ఫార్ ది లివింగ్ బీయింగ్స్ హూ విల్ బి ఫంక్షనింగ్ డ్యూరింగ్ ద డే.
1: ఇది అసాధ్యమని గుర్తించి
0: రియలైజింగ్ దట్ దిస్ ఈస్ ఇంపాసిబుల్
1: తిరిగి ఈ భూమి సూర్యుని చుట్టూ గంటకు 66,000 మైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి వేగముతో.
0: Earth is revolving round the sun at the rate of 66,000 miles per hour.
1: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా నువ్వు తిరగటం చేత ఇక్కడ ఋతువులు ఏర్పడుతూ వచ్చాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆల్సో రివాల్వింగ్ రౌండ్ ది సన్ యు ఆర్ గెటింగ్ ది సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల లభించినటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ది బెనిఫిట్ దట్ యు గెట్ బై ఫార్మింగ్ బై గెటింగ్ దీస్ సీజన్స్?
1: తద్వారా వర్ష ఋతువు రావటము, వర్షములు కురియటము, పంటలు పండటము, తిండి తీర్థాదులను అందించటము, జీవరాశులను పోషించటము జరుగుతూ వచ్చింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఫార్మేషన్ ది సీజన్స్ దేర్ విల్ బి రెయిన్, ఆన్ అకౌంట్ ఆఫ్ రెయిన్ దేర్ విల్ బి క్రాప్స్ దట్ ప్రొవైడ్స్ ఫుడ్, ఫుడ్ సస్టైన్స్ లివింగ్ బీయింగ్స్, దస్ లైఫ్ ఇస్ సస్టైన్డ్.
1: కనుక ఈ భూమి తన కర్తవ్యం ద్వారా స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరించి జగత్తునకు తగినటువంటి సుఖ సౌభాగ్యాలను అందించడానికి పూనుకోవటం, ఇది ప్రతి వ్యక్తి కూడాను ఒక గుణపాఠం.
0: దిస్ పర్టికులర్ థింగ్ టీచర్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఎవ్రీవన్ బై అర్త్ రొటేటింగ్ అండ్ రివాల్వింగ్ వితౌట్ ఎనీ ఐడియా ఆఫ్ సెల్ఫిష్నెస్ ఫార్ ది పర్పస్ అండ్ ఫర్ ది సేక్ ఆఫ్ ద వరల్డ్.
1: ప్రకృతి పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తులు కూడాను ఈ ప్రకృతి యొక్క పద్ధతిని అనుసరించుతూ పోయిన ప్రపంచమునకెట్టి ఇబ్బందులు కూడా ఉండేటివి కావు.
0: ద లివింగ్ బీయింగ్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ బౌండ్ బై ది నేచర్ అండ్ హూ ఆర్ బోర్న్ ఇన్ నేచర్, ఇఫ్ ఓన్లీ దే ఫాలో ది నేచర్, లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఇట్, దేర్ వుడ్ నాట్ బి మెనీ ప్రాబ్లమ్స్.
1: ఈ మాతృమూర్తి అనేటువంటి ప్రకృతి యొక్క తత్వాన్ని, ప్రవర్తనను పుత్రమూర్తులైనటువంటి యొక్క వ్యక్తులు అనుసరించుతూ పోవటము, ఇది ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫార్ ద లివింగ్ బీయింగ్స్ హూ ఆర్ ద సన్స్ ఆఫ్ నేచర్ టు ఫాలో నేచర్ విచ్ ఇస్ మదర్ సో దట్ ఇట్ వుడ్ హెల్ప్ దెమ్.
1: ముఖ్యముగా యువకులకు దేహ పోషణ ప్రధాన ధర్మం.
0: పర్టికులర్లీ ఫర్ ద యూత్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీస్.
1: ఈ దేహం అనేటువంటిది దృఢమైనటువంటిదిగా ఉండినప్పుడే తన ఎందుండినటువంటి దివ్యశక్తిని కాని జీవశక్తిని కాని వ్యక్తిత్వంగా ప్రకటించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ ఏ పర్సన్ కీప్స్ ద ఫిజికల్ బాడీ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ హీ వుడ్ బి ఏబుల్ టు మేనిఫెస్ట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఈస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: శరీర దారుఢ్యమే లేకుండినా జీవితము కేవలము భారయుతమవుతుంది.
0: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ సౌండ్ హెల్త్, లైఫ్ ఇట్సెల్ఫ్ బికమ్స్ ఎ బిగ్ బర్డెన్.
1: ఆరోగ్యమైన దేహమునందు ఆరోగ్యమైన మనసే ప్రకాశిస్తుంది.
0: ఎ సౌండ్ మైండ్ విల్ బి దేర్ ఓన్లీ ఇన్ ఎ సౌండ్ బాడీ.
1: బలహీనమైన సమయమునందు కాని లేక అనారోగ్యము సంభవించిన సమయమునందు కాని ఆలోచించేటువంటి ఆలోచనలు అంత మంచివిగా ఉండవు.
0: At a times when one's health is not all right, when one is suffering from weakness or diseases, the thoughts also would not be sound and happy.
1: ఆరోగ్యహీనుడైనటువంటి వాని జీవితము కేవలము నిరుపయోగమైనదిగా వానికి తోస్తుంది.
0: The life of a person who does not have sound health, it would be useless.
1: మానవ జీవితమునకు శారీర ఆరోగ్యము పునాది వంటిది.
0: For the life of man, sound health is something like the cornerstone or foundation.
1: శరీరం అనగా కేవలము కన్ను, ముక్కు, చెవులు, నోరు, తల, చేతులు, కడుపు, కాళ్ళు ఇవి మాత్రమే కాదు.
0: Body does not merely consist of the limbs of the body like eyes, nose, face, hands, feet, etc.
1: ఇది మనసు, ఆత్మ, బుద్ధి, ఇంద్రియ, అంతఃకరణములతో కూడినటువంటిది.
0: బాడీ ఆల్సో ఇన్క్లూడ్స్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఆత్మ ఆల్సో.
1: ఇవి దేనికి అవియే తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వెళుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ విల్ బి పర్ఫార్మింగ్ ద డ్యూటీస్ ఆల్మోస్ట్ ఆటోమేటికలీ.
1: ఈ దేహం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచం.
0: This body may be compared to a unique and a world by itself.
1: ఇది ఒక భువనగిరి అని కూడా నువ్వు చెప్పవచ్చును.
0: This may be described as a thing which exists on earth.
1: ప్రకృతి తమ తమ కర్తవ్యాన్ని విధిగా ఏ విధంగా నిర్వర్తించుచున్నదో అదే విధముగానే దేహము కూడాను తమ తమ కర్తవ్యాన్ని అంగముల ద్వారా నిర్వహిస్తూ వస్తుండాలి.
0: జస్ట్ యాజ్ నేచర్ ఇస్ పర్ఫార్మింగ్ ఇట్స్ డ్యూటీస్ ఆటోమేటికలీ అండ్ రెగ్యులర్లీ అండ్ సిస్టమేటికలీ, ద బాడీ ఆల్సో పర్ఫార్మ్స్ ఇట్స్ డ్యూటీస్ ఇన్ ద సేమ్ వే.
1: సూర్యోదయ సూర్యాస్తమములు, ఋతువులు, ఇవన్నీ కూడాను నియమానుసారము ఈ యొక్క జగత్తు జరుగుతున్నదనేటువంటిది ఋగ్వేదమునందున్నటువంటి ప్రమాణం.
0: ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఋగ్వేద దట్ సన్ రైజ్, సన్ సెట్, సీజన్స్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఫార్మ్ ఆటోమేటికలీ.
1: దీనిని భగవద్గీత యందు కూడాను అర్జున, దేహం అనేటువంటిది ఒక క్షేత్రము.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భగవద్గీత ఆల్సో. అర్జున, బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ఫీల్డ్.
1: ఒక రైతు పొలమును చక్కగా దున్ని మెత్తపరచి అందులో సజాతీయమైనటువంటి విత్తనములు నాటి కంచె కట్టి కాపాడుతూ వస్తాడు.
0: ఎన్ అగ్రికల్చరిస్ట్ ఆర్ ఎ ఫార్మర్ ప్లౌస్ ద ఫీల్డ్ అండ్ సాఫర్స్ ద ఎంటైర్ ఫీల్డ్, పుట్స్ ప్రాపర్ సీడ్స్, పుట్స్ ఎ ఫెన్స్ అండ్ ట్రైస్ టు రేజ్ ఎ క్రాప్.
1: భూమిలో విత్తనము నాటునంత వరకు కూడాను నిర్విరామ కృషి సలుపుతాడు రైతు.
0: A farmer works relentlessly and very hard until the seeds are sown in the field.
1: తదుపరి తాను విశ్రాంతి తీసుకుంటాడు.
0: After that is over, he takes rest.
1: పంట పండిన తర్వాత తన ఇంటికి ఆనందంగా తెచ్చుకుంటాడు.
0: Once the crop is obtained, he gets the entire crop home happily and joyously.
1: అదే విధముగానే జీవుడనేటువంటి రైతు హృదయ క్షేత్రమునందు ఒక విధమైనటువంటి పంటను పండించుకోవాలి.
0: ఇన్ ద సేమ్ వే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రేజ్ ఎ క్రాప్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వన్స్ హార్ట్.
1: దీనిని ప్రేమ చేత హృదయాన్ని మెత్తపరచాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ హార్ట్ సాఫ్ట్ బై లవ్.
1: ఇందులో పూర్వముండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, ఒక విధమైనటువంటి దుర్భావములు కూడాను ఈ మొక్కలుగా ఉండినటువంటి పెరిగి పారవేయాలి.
0: బ్యాడ్ థాట్స్, బ్యాడ్ డీడ్స్, బ్యాడ్ ఫీలింగ్స్ విచ్ మైట్ హావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద హార్ట్ మే హావ్ టు బి టేకెన్ అవుట్ యాజ్ ద వీడ్స్ విచ్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద ఫీల్డ్.
1: తదుపరి సద్గుణములు, సదాలోచనలు, సత్ప్రవర్తనలు అనేటువంటి ఉత్తమమైనటువంటి విత్తనములు నాటాలి.
0: ఆఫ్టర్ దిస్ ఇస్ డన్, గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ వర్చ్యూస్ will have to be sown as seeds in the field of heart.
1: తద్వారానే శాంతి, ఆనంద, సుఖములనేటువంటి పంటను తాను అందుకుంటాడు.
0: Only by that one can get peace, joy and happiness.
1: అయితే ఈ భూమికి ఒక బలవత్తరము గావించేటువంటి ఎరువును చల్లాలి.
0: It is necessary to sow fertilizers in this field.
1: Panta adhikanga pandavalanna eruvunu adhikanga veyyali.
0: To raise proper crop and a good crop, it is necessary to put fertilizers.
1: Adi mana vishwasam.
0: Fertilizers here in this case is our faith.
1: Vishwasamu sariyinatundidiga undinappude shanti sukha santoshamulannatundi panta మనం ఆశించినట్టుగా పండుతుంది.
0: When one has full and proper faith, one will be able to just enjoy peace and happiness.
1: ఒకానొక సమయంలో ఒక రైతు పంటను పండించి రైతులకంతా కూడాను అనగా దానిని సాగించినటువంటి కూలీలకు పంటను అందిస్తూ వచ్చాడు.
0: Once upon a time, a particular farmer raised crop and he was about to distribute the crop to the laborers in the form of wages.
1: ఆ సమయంలో బుద్ధుడు ఆ ప్రదేశమునకు వచ్చి, అయ్యా వారితో పాటు నాకు కూడాను నీ ధాన్యం అందించమన్నాడు.
0: ఆన్ సచ్ అన్ అకేషన్ బుద్ధ కేమ్ దేర్ అండ్ జస్ట్ ప్రే దట్ అలాంగ్ విత్ దోస్ పీపుల్ యు మే గివ్ మీ ఆల్సో ఏ షేర్ ఇన్ ఇట్.
1: ఒరే పిచ్చి సన్యాసి, నీవు సోమరిపోతుగా తిరుగుతూ కష్టపడి పంటను పండించినటువంటి వారితో సమానంగా నీకు ఈ ధాన్యమును అందుకోవటానికి అధికారం లేదు.
0: ద ఫార్మర్ టోల్డ్ హిమ్, వెల్ ఓ మ్యాడ్ సన్యాసి, యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైమ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ ఫార్ ఎ షేర్ ఇన్ ద క్రాప్ అలాంగ్ విత్ పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఇట్.
1: కష్టే ఫలి, కష్టించినటువంటి వానికి ఫలము దక్కుతుంది.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ వర్క్స్ హార్డ్ ఈజ్ ఎంటైల్డ్ టు గెట్ ఇట్స్ రివార్డ్.
1: నీవు ఏ విధమైనటువంటి కృషి చెలపక నీకు ధాన్యములో భాగం కావాలనంటే ఇది నీకు లేని అధికారం అన్నాడు.
0: వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు గెట్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్, హౌ ఆర్ యూ జస్టిఫైడ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ ఎ షేర్ ఇన్ ఇట్? హీ ఆస్క్డ్.
1: అప్పుడు బుద్ధుడు చెప్పాడు.
0: దెన్ బుద్ధా రిమార్క్,
1: అయ్యా నేను కూడాను ఒక రైతునే అన్నాడు.
0: బుద్ధ ఆల్సో సెడ్, వెల్ సర్, ఐ ఆమ్ ఆల్సో లైక్ ఎ ఫార్మర్.
1: నీ భూమి ఎక్కడ ఉంది అన్నాడు ఈ రైతు.
0: ది ఫార్మర్ ఆస్క్డ్ బుద్ధ, విచ్ ఇస్ యువర్ ఫీల్డ్?
1: నా దేహమే నా భూమి.
0: బుద్ధ రిప్లైడ్, మై బాడీ ఇస్ ద ఫీల్డ్.
1: దీనిలో నిరంతరము క్షణక్షణము కూడాను ప్రవేశించినటువంటి దుర్గుణములు దురాలోచనలు అనేటువంటి మొక్కలను ఒక విశ్రాంతి లేకుండా పెరికి వేస్తున్నాను.
0: రిలెంట్లెస్లీ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రెస్ట్ ఐ థ్రోట్ ఆల్ ద వీడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్. చింతనలు
1: సదాలోచనములు అనేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బీజములు నాటుతున్నాను.
0: గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ థాట్స్ ఆర్ సోన్ కంటిన్యూస్లీ ఇన్ దిస్ బాడీ.
1: నా విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లుతున్నాను.
0: ఐఎమ్ ఆల్సో జస్ట్ గివింగ్ ది ఫెయిత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్,
1: నా ప్రేమ జలమును కడుతున్నాను.
0: ఐఎమ్ ఆల్సో వాటరింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్,
1: నా క్రమశిక్షణ అనేటువంటి కంచెతో దానిని కాపాడుతున్నాను.
0: ఐఎమ్ ప్రొటెక్టింగ్ ఇట్ బై ది ఫెన్స్ ఆఫ్ డిసిప్లిన్.
1: కనుక రైతు సంగతి కంటే నాకు అధికంగా తెలుసు.
0: ఐ నో హౌ టు రేజ్ ఎ క్రాప్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఎ ఫార్మర్.
1: బాహ్య ప్రపంచమునకు సంబంధించినటువంటి యొక్క భూమిని దున్నుకోవటమే నీ కర్తవ్యము. అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించేటువంటి యొక్క శరీర కృషి చేయటమే నా సంబంధము.
0: హీ టోల్డ్ ది ఫార్మర్, వెల్ యు ఆర్ కల్టివేటింగ్ ది ఫీల్డ్ విచ్ ఈస్ వరల్డ్లీ అండ్ ఎక్స్టర్నల్, వెల్ ఐ యామ్ డూయింగ్ ఇట్ ఇంటర్నలీ.
1: దేహము కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైనటువంటిది అసత్యమైనటువంటి నీటిపుడుగా భావించుకోరాదు.
0: వన్ షుడ్ నాట్ కన్సిడర్ ది బాడీ యాజ్ ఇంపర్మనెంట్ అండ్ యాజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: దేహము భువనేశ్వరుడు నిర్మించుకున్నటువంటి గృహము.
0: వన్ హ్యాస్ టు కన్సిడర్ ది బాడీ యాజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇది ఏ భువనపతికి ఒక గుడి.
0: దిస్ ఇస్ టెంపుల్ ఫార్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్.
1: ఇది ఒక క్షేత్రము.
0: దిస్ మే బి కంపేర్డ్ టు ఎ ఫీల్డ్.
1: క్షేత్రం అనగా భూమి మాత్రమే కాదు, భగవంతుడు నివాసం జరిపేటువంటి ఒక పుణ్యక్షేత్రము.
0: Chetram doesn't necessarily refer to field. It is a very sacred place where God dwells.
1: Deham anityamaneetunte vishayanni gurtinchinatunte rushulu kudanu sakshatkaramunu pondi anta varaku kudanu dehamunu aadharam chesukoni deham dwarane vaari itti pavitramainatunte divya sthitini andukogaligaru.
0: Even great rishis who recognize the impermanence of the body have used this body in order to realize God.
1: కనుక ఈ దేహమునకు మూడు విధములైనటువంటి అంగములుంటున్నవి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ లింబ్స్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ.
1: ఇవే త్రికరణములు అని.
0: దీస్ ఆర్ కాల్డ్ త్రికరణాస్.
1: మనసు, వాక్కు, చేతులు అనగా క్రియలు.
0: మైండ్ అండ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: ఈ మూడింటి ద్వారా మనము పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే ఈ దేహం అనేటువంటి దేవాలయము సార్థకత నొందటమే కాకుండా ఈ దేవాలయం నందున్నటువంటి ఆత్మస్వరూపుని దర్శించడానికి అర్హులమవుతామని.
0: ద టెంపుల్ ఆఫ్ ది బాడీ గెట్స్ శాంక్టిఫైడ్ ఓన్లీ వెన్ వి యూజ్ ఆల్ ద త్రికరణాస్ ప్రాపర్లీ అండ్ నాట్ మెర్లీ దట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ది ఇండ్వెల్ లార్డ్ ఆఫ్ దిస్ బాడీ.
1: త్రికరణ శుద్ధి మనకు అత్యవసరము.
0: ప్యూరిటీ ఆఫ్ త్రికరణాస్ ఇస్ ఏ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్.
1: మన పలుకులు తేని లులకాలి.
0: అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్.
1: మన మనసు మధురమై ప్రవహించాలి.
0: అవర్ మైండ్ మస్ట్ ఫ్లో
1: మన కాయము కర్తవ్యములో లీనమైపోవాలి.
0: అవర్ బాడీ మస్ట్ గెట్ మర్జ్డ్ ఇన్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
1: అప్పుడే ఈ కాంతిరూపుడైనటువంటి ఆత్మతత్వము మనకు ప్రకాశిస్తుంది.
0: ఓన్లీ దెన్ ద లార్డ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ షైన్స్ త్రూ దిస్ బాడీ.
1: మన వాక్కులు ఎట్టి దోషములు కూడా ప్రవేశించరాదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్ అండ్ ఎనీ బ్లెమిష్ ఇన్ అవర్ వర్డ్స్.
1: ఇది సార్థకమైనటువంటి యొక్క పలుకులుగా ఇందులో ప్రవహించాలి.
0: ది వర్డ్ షుడ్ ఫ్లో ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ వే.
1: పరులను నొప్పించక,
0: వితౌట్ హర్టింగ్ పీపుల్,
1: పరులను బాధ పెట్టక,
0: వితౌట్ కాజింగ్ దెమ్ ఎనీ పెయిన్,
1: పరులను అవమానపరచక,
0: వితౌట్ పుట్టింగ్ దెమ్ టు ఎనీ సెన్స్ ఆఫ్ షేమ్,
1: పరులను ఆనంద పెట్టేటువంటి పలుకులు మన వాక్కు ద్వారా వెలువడాలి.
0: వి షుడ్ యూజ్ సచ్ వర్డ్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్.
1: కనుకనే ఈ వాక్కునకు ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కూడా ఏర్పరిచారు.
0: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వి హావ్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాపర్ పాత్ ఫర్ యూజ్ ఆఫ్ వర్డ్స్.
1: నిరంతరము వాక్కుల చేత మనము ఈ నాలుకను ఉపయోగించుకోలేము. కనుక ఈ వాక్కును గాన రూపంలో కూడా ప్రవేశపెట్టచ్చునన్నారు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అవర్ వర్డ్స్ కంటిన్యూస్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టాక్, వీ కెన్ యూజ్ ఇట్ ఈవెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సింగింగ్ అండ్ మ్యూజిక్.
1: కనుక యువకులకు పాటలు అత్యవసరం.
0: ఫర్ యూత్ సింగింగ్ ఈజ్ ఎసెన్షియల్.
1: మాటలు కూడాను అవసరము.
0: టాకింగ్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: ఈ మాటలు కేవలం నాలుక నుండి వెలువడేటువంటివి.
0: ది వర్డ్స్ కమ్ ఫ్రమ్ ఓన్లీ టంగ్.
1: పాటలు మనసు నుండి ఆవిర్భవించేటువంటివి.
0: సాంగ్స్ కమ్ రైట్ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ మైండ్.
1: ఇంకా ఆటలు.
0: దెన్ గేమ్స్ అండ్ ప్లే.
1: అవే మన కర్మలు.
0: దోస్ ఆర్ అవర్ యాక్షన్స్.
1: యువకులైన విద్యార్థులు నిరంతరము కూడాను పుస్తకమును చేతబట్టి చదవటం అనేటువంటిది ఇది ఒక చెడ్డ అభ్యాసం.
0: ద యూత్ ద స్టూడెంట్స్ దే షుడ్ నాట్ ఇట్ ఇస్ ఎ వీక్నెస్ అండ్ ఇట్ ఇస్ ఎ రాంగ్ థింగ్ కంటిన్యూస్లీ స్పెండ్ ద టైమ్ విత్ ద బుక్స్ అండ్
1: మధ్య మధ్య ఈ మనసుకు విశ్రాంతి నందించాలి.
0: నౌ అండ్ దెన్ ఇన్ ది మిడిల్ ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రొవైడ్ సమ్
1: విశ్రాంతి. అనగా మరుపు వేసుకుని పండుకోవటం కాదు విశ్రాంతి.
0: రెస్ట్ డస్ నాట్ మీన్ lying down and sleeping after food.
1: Okka pani nundi maroka pani leki dinni marchatam.
0: Change of work is rest.
1: Oke pani yendu undinappudu manasu oka vidamainatunti yokka visugunu chendutundi.
0: Mind gets bored and disgusted if it is put to a particular use continuously for any length of time.
1: Visranti rahitam ayutundi.
0: It ceases to get rest.
1: Ee visranti rahitamainappudu aneka vidamuluga kudanu కొన్ని అపార్థములు కూడా మన నుండి ఆవిర్భవిస్తాయి.
0: వెన్ మైండ్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ రెస్ట్ ఇట్ గోస్ ఇన్ ద రాంగ్ వే.
1: కనుక ఒక పని మనము చేసిన తర్వాత మరొక పని లోపల ఈ పని యొక్క దీనిని విశ్రాంతిగా మనం అందుకోవాలి.
0: ఆఫ్టర్ డూయింగ్ వన్ టైప్ ఆఫ్ వర్క్ వెన్ వీ గో టు అనదర్ టైప్ ఆఫ్ వర్క్ దెన్ వీ గెట్ రెస్ట్.
1: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను గ్రంథమును పట్టుకుని చదివేటువంటి వాడు సరి అయినటువంటి స్థితిలో ఉండడు.
0: From dawn to dusk, if any person busies himself only with the books, he would not be healthy and happy.
1: Madhya madhya aatalu.
0: In the middle there should be some play.
1: Madhya madhya paatalu.
0: There should be some singing also.
1: Madhya madhya maatalu.
0: There should be some talk.
1: Ee aatalato jatu cheppali.
0: You will have to just mix them and tie them up with
1: ee paatamulato jatu cheppali.
0: With the songs.
1: Kanuka vidyarthulaku విశ్రాంతి అనేటువంటిది కూడాను అత్యవసరం.
0: ఫర్ స్టూడెంట్స్ రెస్ట్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఆ విశ్రాంతిని మరొక రీతిలో మనము అనుభవించడానికి ఉండేటువంటి అవకాశమే ఈ ఆటలు పాటలు.
0: ద ప్లే అండ్ గేమ్స్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రెస్ట్ వన్ కెన్ గెట్.
1: ఈ పాటలలో మనకు విజయము కాని లేక ఆటలలో మనకు అపజయము కాని కలగవచ్చు.
0: ఇన్ సాంగ్స్ వి మే గెట్ విక్టరీ and in play we may get defeated.
1: ee jayapajayamulaku manam e maatram kudanu venniyaraadu.
0: We should not be bogged down by the success and failure.
1: idi nee kartavyam ani gurtinchi ee aatalalo paatalalo neevu praveshinchali.
0: One should realize this as a duty and enter into the field of games and sports.
1: ee aata paatala valla oka dehamu chakkani aarogyanni andukuntundi.
0: ఇన్ ది సాంగ్స్ అండ్ ప్లే వెన్ వన్ గోస్ త్రూ వన్
1: ఆట పాటలు కూడాను మితిమీరినటువంటివిగా ఉండకూడదు.
0: One should not go to extreme limits in this case of games and also
1: mitimirina paatalu gaani mitimirina aatalu gaani mati tappi nadustundi.
0: Excess of singing or excess of games would be
1: venni yaradu.
0: We should not be bogged down by the success and failure.
1: Idi nee kartavyamani gurtinchi ee aatalalo paatalalo neevu praveshinchali.
0: One should realize

0: should be something like a limit.
1: Nasreyo niyamam vina. ఈ నియమమే లేకపోతే మనకు శ్రేయస్సును మనం పొందలేము.
0: Without discipline and limits, one would not be able to get good.
1: ఒక ఆట ఆడుతున్నాం, ఒక ఫుట్బాల్ ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, వాలీబాల్ ఆడుతున్నాం.
0: Suppose you are playing football, volleyball or cricket.
1: ఇది మనకు ఉత్సాహాన్ని అందించేటువంటి పనులు.
0: This provides you a lot of enthusiasm.
1: ఇందులోనే ఉత్సాహంలోనే ఒక విశ్రాంతి కూడా ఉంటుండాలి.
0: In the enthusiasm itself, one gets a little rest.
1: దేహమునందు చెమటలు కారుతున్నప్పటికీ ఆటలలో ఉన్నటువంటి ఉత్సాహం చేత అదే వారికి ఒక విశ్రాంతిగా రూపొందుతుంది.
0: When even though you are sweating profusely on account of playing, because of your enthusiasm, you feel that you are getting rest.
1: యవ్వన సమయమునందు ఎంత చెమటలు మనము కారుస్తామో ఉద్దాప్యము లోపల అంత రక్తాన్ని మనం పోషించుకుంటాం.
0: If in the youthful days you sweat your body, you'll be able to gain so much of blood and conserve blood in the old age.
1: కనుక యువకులైనటువంటి యొక్క మీరు శ్రమించి పనిచేసి చెమటను అధికంగా మీరు కార్చాలి.
0: Youth as you are, you have to work hard and sweat.
1: అప్పుడే దానికి తగినటువంటి యొక్క విశ్రాంతి మీకు లభిస్తుంది.
0: ఓన్లీ దెన్ యుడ్ బి ఏబుల్ టు గెట్
1: ఆరోగ్యం కలుగుతుంది.
0: యుడ్ బి గెట్ ప్రాపర్ హెల్త్.
1: మనం ఆటలలో కొంత అపజయం అయినప్పటికీ అపజయాన్ని కూడాను ఆనందంతో స్వీకరించాలి.
0: యూ మే గెట్ డిఫీట్ అండ్ ఫెయిల్యూర్స్ ఇన్ గేమ్స్, బట్ ఈవెన్ దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ విక్టరీ అండ్ సక్సెస్.
1: కారణమేమనగా ఆటలలో అపజయం అయినప్పటికీ ఈ ఆటల వల్ల నీకు ధైర్యము, సాహసము, ఆరోగ్యము నీకు ఫలితంగా చేకూరినాయి.
0: ఈవెన్ దో యు మే బి డిఫీటెడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్, బట్ స్టిల్ యూ గెయిన్ బికాస్ యు గెట్ కరేజ్, యు గెట్ దట్.
1: అన్నింటికంటే ఆటలలో మనకు ఓర్పును మనం అధికంగా సాధించవచ్చు.
0: వైల్ ప్లేయింగ్ గేమ్స్ యు గెట్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్.
1: ఈ ఆటల యందు ఓర్పే లేకపోతే మనం ఆటలు ఆడలేము.
0: Without having proper patience and forbearance, you would not be able to play games.
1: Aatala valla manam aarogyanni entaina manam abhivruddhi gavinchukovachchu.
0: We get a good health and sound health by playing games.
1: Ee aarogyamaina dehamuto aanandamaina cheriyalu manam palgonavachchu.
0: When you are having sound health, you will be able to just take up good activity and action.
1: Kanuka mana vidyarthulaku paathamulato paatu ఆటలతో పాటు పాటలతో పాటు కొన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కూడాను అత్యవసరము.
0: ఫర్ అవర్ స్టూడెంట్స్, అలాంగ్ విత్ స్టడీస్ అండ్ లర్నింగ్, అలాంగ్ విత్ సింగింగ్ అండ్ మ్యూజిక్, అలాంగ్ విత్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సాధనాస్ ఆల్సో.
1: ముఖ్యంగా మనము మాటలను చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి.
0: ఎసెన్షియల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వి మస్ట్ కంట్రోల్ అవర్ టాక్.
1: అందుకోసమనే మనం పాటలను అభివృద్ధి పరచుకోవాలి.
0: And that is the very reason why we should develop singing and music.
1: ఈ పాటల వల్ల హృదయము కరిగింప చేయొచ్చు.
0: By proper singing, you can melt the hearts.
1: హృదయము కరిగినప్పుడు ఆత్మ కదులుతుంది.
0: When hearts melt, ఆత్మ will be responding.
1: ఈ హృదయాన్ని కదిలించి ఆత్మను మెదిలించి మనసును కరిగింపజేసేటువంటి ఒక తత్వము ఒక్క పాటలు యందు మాత్రమే ఉంటుండాలి.
0: ఓన్లీ మ్యూజిక్ అండ్ సింగింగ్ హ్యావ్ ద కెపాసిటీ టు మెల్ట్ ద హార్ట్, టు మూవ్ ద ఆత్మన్ అండ్ టు గెట్.
1: కనుకనే ప్రతి ఉదయము కూడాను పాటలు భజన రూపంలో మనం ప్రారంభిస్తున్నాము.
0: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఎవ్రీ మార్నింగ్ వీఆర్ హ్యావింగ్ భజన్స్.
1: మన పాఠములు ప్రారంభమునకు మునపే పాటల ద్వారా మనము పాఠములను ప్రారంభిస్తున్నాం.
0: బిఫోర్ వీ కమెన్స్ అవర్ అకాడమిక్ వర్క్, వీ స్టార్ట్ ఇట్ విత్ సింగింగ్ అండ్ విత్ భజన్.
1: మనసు మరిపింప చేయటానికి,
0: టు గివ్ దట్ సెన్స్ ఆఫ్ జాయ్ టు ద మైండ్,
1: ఒక భగవంతుని యొక్క ప్రార్థనలు అత్యవసరమైనటువంటివి.
0: ప్రేయర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్.
1: ధ్యానము చేస్తాము, జపము చేస్తాము, తపము చేస్తాము, ఇవన్నీ కూడాను చేసేంత వరకు మాత్రమే ఈ మనసు స్వాధీనంలో ఉంచుకోవచ్చును. ఈ సాధనలు జరిగిన తర్వాత మనసు తిరిగి యథాప్రకారంగా సంచరిస్తుంది.
0: మైండ్ విల్ బి అండర్ కంట్రోల్ ఓన్లీ సో లాంగ్ యాస్ వెన్ యూఆర్ డూయింగ్ మెడిటేషన్, వెన్ యూఆర్ డూయింగ్ జపం అండ్ తపం. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ ఈస్ ఓవర్, మైండ్ రన్స్ అవే ఫ్రమ్ దట్ పర్టికులర్.
1: కానీ నిరంతరం కూడాను మనసు

0: అదుపులో ఉంచుకోవాలంటే ఒక దైవ చింతన ద్వారా ఇది ఎంతైనా సులభంగా మనం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యు వాంట్ టు హావ్ కంటిన్యూస్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ బై కాన్స్టెంట్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ యు బి ఏబుల్ టు జస్ట్ హావ్ ఇట్.
0: ఈ ఆటలు కూడాను తమకు తాము ఆనందాన్ని అందుకోవటమే కాకుండా ప్రేక్షకులు కూడాను ఆనందాన్ని అందించేటువంటి అవకాశం కూడా ఉంటుండాలి.
1: గేమ్స్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ నాట్ మెర్లీ టు గివ్ జాయ్ టు ది పార్టిసిపెంట్స్ బట్ టు ది స్పెక్టేటర్స్ ఆల్సో ఇట్ గివ్స్ ఎ గ్రేట్ జాయ్.
0: నవంబర్ 21వ తేదీ మీ ఆటలు ఎన్ని వేల మందికి ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అందించిందో అనుభవించినటువంటి వ్యక్తులకే గుర్తు.
1: యువర్ ఎక్సర్సైజెస్ అండ్ గేమ్స్ ఆన్ 21st ఆఫ్ నవంబర్ హ్యాస్ గివెన్ such immense joy to thousands of people, only people who have enjoyed no.
0: ఈ ఆటలలు కూడాను ఆధ్యాత్మికము ఒక అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: There is an undercurrent of spirituality even in sports and games.
0: దేహమును అదుపులో నుంచుకొని
1: to have a complete control over the body,
0: క్రమముతో కదిలించుతూ
1: to move it in a most disciplined way,
0: చూచులు వారలకి ఇంపుగా సొంపుగా ఉండునట్టుగా
1: to give such great joy for people who observe those things.
0: ee vidhamainatvanti drushyamu
1: this particular sight
0: netranandame kaakunda hrudayanandanni kuda nu chekurustundi.
1: It not merely delights the eye, it gives a lot of joy to the heart.
0: kanuka ee aarogya nimittamai aatalu aadukuntunnam aneetvantide kaakunda ఆనంద నిమిత్తమై కూడాను ఆటలు ఆడుకుంటున్నామనేటువంటి విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ సో ఫర్ యాస్ ద గేమ్స్ ఆర్ నాట్ మెయిన్లీ గోయింగ్ టు గివ్ యూ హెల్త్ బట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్.
0: ఆరోగ్యము అందాన్ని చేకూరుస్తుంది.
1: హెల్త్ గివ్స్ యూ బ్యూటీ.
0: అందము ఆనందాన్ని అందిస్తుంది.
1: బ్యూటీ గివ్స్ యూ జాయ్.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: Beauty is joy. Joy is very essence of life.
0: Kanuka itti jeevita makarandanni manam grolodaniki aatalu paatalu pradhanamainatvanti lakshyamlo pettukovali.
1: To enjoy and experience the sweetness of living and life, it is necessary to have sports and also singing.
0: Ee vidhamainatvanti din dwara manamu deha pushtini santushtini manamu pondavachchu.
1: The strength of the body as well also the contentment we can obtain by this kind of procedure and following games.
0: Aarogyam leneetunte manavudu aneka aapohalaku guri avutadu.
1: A man who does not have sound health will be exposed to various
0: aapohalalo anumanam adhikam avutundi.
1: He gets a lot of suspicion and doubt.
0: Oka chinna udaharanamu,
1: one small illustration.
0: Oka vyakti srimantudainatunte vyakti tana intilo భోజనం చేస్తూ వచ్చాడు.
1: ఎ పర్టికులర్ రిచ్ పర్సన్ వెల్తీ మ్యాన్ వాస్ టేకింగ్ హిస్ లంచ్.
0: ఆనాడు విద్యుత్ శక్తులు అనేటువంటిది లేకపోవటం చేత తైల దీపంతో ముందు పెట్టుకుని తాను భోంచేస్తున్నాడు.
1: హీ వాస్ టేకింగ్ హిస్ సపర్ డ్యూరింగ్ దోస్ డేస్ వెన్ దర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ. హీ వాస్ జస్ట్ హ్యావింగ్ ఓన్లీ దిస్ విక్స్ ది స్మాల్ మడ్ ల్యాంప్స్.
0: ఈ యొక్క ఇంటి కప్పు పైన ఎక్కడో ఒక బల్లి తిరుగాడుతూ ఉండినట్టుగా ఉన్నది.
1: He observed on the roof of that particular house a lizard moving.
0: ee srimantudu ee vidhamainatundi karmalanu aacharinchatamlo tana kaayamunu pravesha pettaledu.
1: This particular wealthy man was one who never played any games and sports.
0: Atanu srimantudu maatrame kaani aarogyavantudu kaadu.
1: He was only rich but never healthy.
0: కనుక ఆరోగ్యవంతుడు కాకపోవటం చేత ఇతనికి అనేక విధమైనటువంటి అనుమానాలు అధికమవుతూ వచ్చాయి.
1: As this person was not having sound health, he was given to unnecessary suspicion.
0: వెళ్తూ లోపల తాను తింటూ ఉంటే బల్లి తిరుగాడినటువంటిది ఆ నీడలో కంచంలో కనిపించింది.
1: When he was just taking food in the plate, he could see the movement of the lizard on the roof in the food.
0: మరి దానిని కలిపాడు, ఆ అన్నంను భుజించాడు.
1: He mixed the food, of course.
0: భుజించిన తరువాత అయ్యో నేను బల్లిని మింగివేసినానే అనుకున్నాడు.
1: ఆఫ్టర్ హి పార్టుక్ ఇట్ హి థాట్ దట్ హి హస్ ఆల్సో టేకెన్ ది లిజర్డ్ హి హస్ ఈటెన్ ది లిజర్డ్.
0: ఆనాటి నుంచి రోగము మితిమీరిపోయింది.
1: ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ దిస్ ఈస్ ఇంక్రీస్డ్.
0: అనేక మంది వైద్యులను పిలిపించాడు.
1: హి కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ డాక్టర్స్.
0: వైద్యం చేసుకున్నాడు.
1: హి టుక్ ఎ లాట్ ఆఫ్ మెడిసిన్.
0: ఇది పుట్టిన రోగం కాదు, పెట్టుకున్న రోగం కనుక ఇది ఏమాత్రం మందులు కూడాను అది నివారణ కాలేదు.
1: దిస్ ఇస్ ఎ డిసీజ్ విచ్ ఇస్ నాట్ నేచురల్ విచ్ ఇస్ ఇమాజినరీ అండ్ దేర్ ఫర్ మెడిసిన్స్ డిడ్ నాట్
0: రోగాన్ని గుర్తించినటువంటి ఒక వైద్యుడు శ్రీమంతుడి దగ్గర ప్రవేశించి, అయ్యా నీ రోగమును నేను ఒక్క దినంలో నివారణ చేస్తాను అన్నాడు.
1: వన్ డాక్టర్ హూ అండర్స్టూడ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది డిసీజ్, హీ టోల్డ్ దట్ పర్టికులర్ పర్సన్, సార్ ఐ విల్ క్యూర్ యూ ఇన్ వన్ డే.
0: ఒక చచ్చిపోయినటువంటి బలిని తీసుకొచ్చి ఇతనికి వామిటింగ్ కోసం ఒక విధమైనటువంటి మందుని ఇచ్చి, అది అతను వామిటింగ్ చేసుకుని కన్నులు మూసుకుని స్థిరగా ఉన్నప్పుడు దాంట్లో ఈ బలిని చేర్చాడు.
1: హీ గేవ్ సమ్ మెడిసిన్ ఫర్ వామిటింగ్, హీ టుక్ ఎ డెడ్ లిజర్డ్, పుట్ ఇట్ ఇన్ ఎ పర్టికులర్ కప్, అండ్ వెన్ హీ వాస్ వామిటింగ్, క్లోజింగ్ హిస్ ఐస్, హీ పుట్ దిస్ లిజర్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ కప్.
0: నీ కడుపులో పోయినటువంటి బల్లి బయట వచ్చింది, ఇంక నీకే భయము లేదు అన్నాడు.
1: హీ షోడ్ దట్ లిజర్డ్ ఇన్ ద కప్ టు దట్ పర్టికులర్ వెల్తీ మ్యాన్, అండ్ హి సెడ్ దట్ ది లిజర్డ్ విచ్ హడ్ గాన్ ఇన్ హిస్ స్టమక్,
0: తృప్తి పడి అతని ఆనాటి నుండి రోగం నివారణ అయిపోయింది.
1: ఇట్ హస్ కమ్ అవుట్ అండ్ హీ షోడ్ అండ్ హి సెడ్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ థాట్.
0: అనుమానమే ఒక పెద్ద రోగం.
1: సస్పిషన్ అండ్ డౌటింగ్ నేచర్ ఈస్ ఎ వెరీ గ్రేట్ డిసీజ్.
0: అనుమానం రావడానికి బలహీనతే కారణం.
1: For getting all kinds of doubts, weakness is essential.
0: బలహీనతకు మనము సరైనటువంటి శారీరకమైనటువంటి యొక్క కర్మలు ఆచరించకపోవటమే మూలము.
1: If one uses the body properly, one would not be suffering from weakness.
0: మన మనసును ఎప్పుడు కూడాను కొంత మారుస్తూ రావాలి.
1: We should go on using our mind properly.
0: అనగా దైవ విషయమునందు మాత్రమే కాదు, మనము చేసే పనులు యందు కొంత మనసును అటు ఇటు లక్ష్యమును వేరుగా మార్చాలి.
1: We should just keep the goal a little changing.
0: Oka jatka bandi lopala oka vyakti kurchunnadu.
1: A particular person was traveling by tonga.
0: Aa jatka vaadu daanini baaga tolutunnadu, adi speed gaane oka vegam gaane vellipothundadi.
1: The tonga wala was driving the horse and it was going fast.
0: Oka railway sthalaniki vastane daanini amitanga kottatamu veediki sahajam.
1: The moment that horse comes there, it gets frightened, and it was his nature to go on hitting.
0: Aa jatkalo kurchunnatvanti oka vyakti konta dayamayudu.
1: The person who was traveling in that vehicle, he was a kind person and a compassionate one.
0: Taanu cheppadu, ayya adi speed gaane vegam gaane pothundadi, dani enduku nee inta balavantanga kodutunnavu ani adigadu.
1: He told the driver, why are you just beating the animal so unnecessarily? It is going quite fast.
0: Sir, maa gurram yokka sangati meeku teliyadu annadu.
1: He told the traveler, well sir, you really do not
0: taraniki vastane dani drishti antha kudano aa tellani stambham paina pothundi kanuka bedirikoni vastundi aa drishtini maralchi kosam dani kodtanu kotte tappudiki debbala paina manasu marustundi adi velli pothundi annadu.
1: He told him, you do not know the nature of our horse. By the time this horse comes to this particular spot, it gets frightened, and I want to divert its mind from that particular fork.
0: Kanuka manaku oka vidhamainatunte yokka aalochana endukani oka vidhamainatunte virakti endukani nirashalu endukani undina samayam lopala danini maroka dinikopana manam manasunu marchukovali.
1: Whenever we are swayed by disgust, dispiritedness, etc., what to turn our mind towards things which will give us joy.
0: మనము నిరంతరము చదువుతున్నటువంటి మనసును మరొక ఆటలపైన మరల్చినప్పుడే మనకు చక్కని విశ్రాంతి చిక్కుతుంది.
1: When we are continuously studying the books, when you turn your mind a little towards the games and sports,
0: ఆటలపైన అలసినప్పుడు తక్షణమే పాటలపైన మరల్చినప్పుడు ఇక్కడ మరి విశ్రాంతి చిక్కుతుంది.
1: If you get a little exhausted while playing the games, once you turn to singing, you get rest.
0: ఈ విధంగా ఒకదానిపైన ఒకటి అలసట జరిగినప్పుడు దానిని మరొక దానిపైన మరల్చుకోవటమే, ఇదియే ఒక విధమైనటువంటి మనసును అరికట్టటము అని చెప్తూ వచ్చారు.
1: When you get tired with a particular thing like studies, you have to turn your mind towards the games and then
0: మనసును అరికట్టటం అంటే ఎవ్వరికీ సాధ్యం కాదు.
1: It is impossible to control one's mind.
0: అరికట్టడం అంటే ఈ విధమైనటువంటి మార్పులు చేసుకోవటమే దీనిని అరికట్టడం.
1: Controlling of the mind essentially means turning the mind towards certain other things.
0: యువకులైనటువంటి మీరు ఈ మూడింటి యందు మాత్రమే మీరు మార్పులు తెలుసుకోవాలి.
1: Youth as you are, you will have to be diverting your mind only between these three
0: items. పాఠముల యందు,
1: studies,
0: పాటల యందు,
1: singing,
0: ఆటల యందు,
1: అండ్ గేమ్స్,
0: ఈ మూడింటి యందు మాత్రమే దీనిని తప్పితే అది, అది తప్పితే ఇది, ఈ రకంలో మీ మనసును కొంతవరకును విశ్రాంతిగా అభివృద్ధి పరచుకున్నప్పుడే దేహం పుష్టి మనసు సంతృష్టి రెండింటిని కూడా మీరు పొందవచ్చు.
1: వెన్ యూ డైవర్ట్ యువర్ మైండ్ ఓన్లీ విత్ ఇన్ దీస్ త్రీ ఐటమ్స్ అండ్ వెన్ యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ దీస్ త్రీ ఐటమ్స్ యూ విల్ గెట్ ఫిజికల్ హెల్త్ అండ్ యూ విల్ ఆల్సో గెట్ మెంటల్ జాయ్.
0: మనసు చాలా జిగుప్స పొందినప్పుడు,
1: వెన్ మైండ్ గెట్స్ డిస్గస్ట్,
0: నిరాశతో కుంగినప్పుడు,
1: ఫుల్ ఆఫ్ డెస్పెయిర్,
0: నిస్పృహలో లొంగినప్పుడు,
1: వెన్ ఇట్ ఈస్ టైర్డ్ ఆఫ్ సడన్ థింగ్,
0: జీవితమే నిరర్థకమైనటువంటి భావం వెలువడినప్పుడు,
1: వెన్ వన్ ఫీల్ దట్ ది వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ యూజ్లెస్,
0: భగవంతుని యొక్క స్మరణను మనము అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ సచ్ మూమెంట్స్ ఇఫ్ ఓన్లీ యూ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ.
0: ఒకానొక సమయంలో రాధను, ఇంటిలో అత్తామామలు, భర్త, గ్రామస్తులు కూడాను అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ టు రాధ, హర్ పేరెంట్స్ ఇన్ లా అండ్ నైబర్స్ అండ్ హర్ హస్బెండ్ దే వర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్
0: మాత్రమే కాదు సత్యభామ కూడాను హింసిస్తూ వచ్చింది.
1: Added to this, even Satyabhama was also
0: Radha Krishnuni vasam chesukunadani aneka vidhamaitte aapohala cheta nindala palaipoyindi.
1: Radha was accused of having mastery and control over Krishna himself.
0: Alanti samayam lopala taanu Jamuna teeramuna isuku dinnala paina taanu eduru podalalo kurchovatamu needalu levu. Alanti samayamlo Krishnuni prarthinchukovatam.
1: In such moments, Radha used to go to the river Yamuna and in the sand she used to sit and think of Krishna.
0: Rendu vyakti akkada ledu.
1: There was no second person.
0: Unna vyakti taanu, Krishnudu. Krishnude rendu vyakti.
1: There was no other person other than Krishna, herself and Krishna.
0: Kaani ee Krishnudu kantiki kanipinche vaadu kaadu.
1: But Krishna was not visible.
0: Manasunu kadalinche vaadu.
1: But he was able to move the mind.
0: హృదయాన్ని మెదిలించేవాడు.
1: He was able to bring about a feeling of joy in the heart.
0: కదిలించి మెదిలించేటువంటి కృష్ణుణ్ణి కనిపింప చేసుకోవాలని తాను ఆరాటపడేటువంటిది.
1: She was aspiring to just get a physical vision of Krishna himself as he
0: చాలా నిరాశతో కూర్చున్నటువంటి రాధ కృష్ణుణ్ణి పిలిచేది.
1: She was in a very sad, desperate mood. She called Krishna.
0: దేనికోసం పిలుస్తూ వచ్చింది? దర్శనమివ్వమని పిలుస్తుందా? కాదు.
1: వాట్ వాస్ షీ కాలింగ్ ఫార్? వాస్ షీ ఆస్కింగ్ ఫార్?
0: కనిపించకపోయినా పర్వాలేదు కృష్ణ.
1: వెల్ కృష్ణ, యూ మైట్ నాట్ గివ్ యువర్ విషన్,
0: నీ యొక్క గానమును వినిపించు అనేటువంటిది.
1: వెల్ అట్లీస్ట్ లెట్ మీ హ్యావ్ యువర్ మ్యూజిక్.

0: పలుకు తేనెలు అంటే నీ పలుకులు కూడాను చాలా మృదువుగా ఉంటుండాలి. అక్కడ పలుకు, ఇక్కడ హృదయము, ఇక్కడ చేతలు, ఇక్కడదే ఉండేటువంటి త్రికరణ శుద్ధి. దేహము ఒక వేణువు, వేణువుకు నవరంధ్రములుంటున్నాయి.
1: బాడీ
0: దేహమునకు కూడాను నవరంధ్రములుంటున్నాయి.
1: బాడీ మే బి కంపేర్ టు ఎ ఫ్లూట్. దేర్ ఆర్ 9 హోల్స్ టు ఎ ఫ్లూట్. దేర్ ఆర్ 9 హోల్స్ టు బాడీ అండ్ దేర్ఫోర్ ఇట్ మే బి జస్టిఫైబుల్లీ కంపేర్ టు ఎ ఫ్లూట్.
0: ఇంతే కాదు, ఆ యొక్క వేణువునందు హాలో ఏమీ ఉండదు, తొర్రగా ఒట్టి లొట్టగా ఉంటుంటాను.
1: జస్ట్ ది ఫ్లూట్ విల్ ఆల్వేస్ బి హాలో, దేర్ విల్ బి నథింగ్ ఇన్సైడ్.
0: కనుక నా ఈ దేహం అనేటువంటి వేణువునందు కూడాను విషయవాసనో లేక అహంకారమో మమకారమో ఏదీ లేకుండా ఇది ఒట్టి లొట్టగా చేయి.
1: ఓ కృష్ణ, మేక్ మై బాడీ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది వర్ల్డ్లీ డిజైర్స్ అండ్ ఆల్ ది వీక్.
0: అలాంటి సమయంలో నీవు ఏ ఇంద్రియం అనేటువంటి రంధ్రం పైన పెట్టినా కాని అది గానంగానే ఉంటాయి.
1: అట్ సచ్ ఎ టైమ్ అండ్ విచ్ ఎవర్ లిమ్ యు కీప్ దిస్ పర్టికులర్ ఫ్లూట్ ఇట్ విల్ ఫ్లో ఓన్లీ మ్యూజిక్.
0: ఈ తొర్రలో ఏమి అడ్డం వచ్చినప్పటికి అపస్వరంగా పోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ ద ఫ్లూట్ దెన్ దేర్ విల్ బి డిస్కార్డెంట్ నోట్.
0: నా దేహములో ఈ అభిమాన మమకార అహంకారములు అడ్డు వచ్చినప్పటికి నాది కేవలం వ్యర్థమైన జీవితంగా అవుతుంది.
1: If I get a feeling of I-ness and minus, egotism, etc., then my entire life would become a waste.
0: Kanuka ee deham aneetvanti oka lotta aineetvanti oka ee veenuvunandu brahma roopam aineetvanti oka naada shabdamu anaga brahma tattvam aineetvanti vishayanni ee vedasaram aneetvanti gnananni atu itu tiragaboyi man cheppindi.
1: She prayed that O Krishna, the very essence of brahma tattva you pour into this particular flute of my body and let it flow.
0: Tiragoyatam ante emti deeni artham?
1: What is the meaning of pouring inside?
0: Hotel lo ekkadaina mana vellite oka chinna cup oka lota tho coffee techistadu vadu.
1: If you go to any hotel in a small cup he gets you.
0: Adi manakanta sariga teliyadu kani hotel vadu okke tiragobostu untuntadu.
1: He mixes the coffee into two cups and gets in a cup of
0: ee tiragaboyatam valla em ayipindi coffee challabadutundi aa vedi tagguthundi.
1: When he mixes the coffee like that, coffee becomes a little cool.
0: Kaluka Krishna ee gnana roopamainaatundi brahma tattvanni ee veeduvulo tiragaposte naa hrudaya aavedana anikundi challabadutundi anni.
1: She said that O Krishna, when you pour the wisdom of Brahman and the very principle of Brahman into this venu, it will give some coolness to my heart.
0: Pavitramainatvanti antarathamulato kudinatvantidi ee gaana madhuryamu.
1: The sweetness of music is full of significance and inner and subtler meanings.
0: Kanuka ilanti gaanamuto manam hrudayanni paavanam cheyali.
1: We should sanctify our heart with such sacred music.
0: మాటను కూడాను సార్థకం చేసుకోవాలి.
1: We should sanctify even our words and our talk.
0: ఆటలతో దేహాన్ని పవిత్రంగా ఆవించుకొని ఒక పుష్టిని మనం అందుకోవాలి.
1: You should strengthen your body and make your body sacred by games.
0: ఎందుకనగా పాత్ర భద్రంగా ఉండినప్పుడే అందులో పదార్థం కూడాను భద్రంగా ఉంటుంది.
1: Only when the container and the vessel is strong and firm, the content will be safe.
0: కనుక లౌకిక జ్ఞానము కాని ఆధ్యాత్మిక జ్ఞానము కాని ఇది ఒక రసోవై సహా రసస్వరూపమైనటువంటిదిగా ఉండినప్పుడు, దేహం అనేటువంటిది చక్కని ఆరోగ్యవంతంగా ఉండినప్పుడే ఇందులో దీనికి సరి అయిన స్థానము చెక్కుతుంది.
1: బీట్ నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ వర్ల్డ్లీ నాలెడ్జ్ ఆర్ స్పిరిచువల్ నాలెడ్జ్, వెన్ దిస్ బాడీ ఈజ్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఏబుల్ టు జస్ట్ కంటైన్ దిస్ నాలెడ్జ్.
0: బ్యూటిఫుల్ మీరు మర్చిపోకుండా ఇవి పునఃపునః మీరు దీనిని అప్పుడప్పుడు దీనిని తగినటువంటి రీతిగా తరివిధి చేసుకుంటూ అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ ఎవర్ ట్రైనింగ్ యూ హ్ జస్ట్ గాట్. యూ షుడ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ దీస్ థింగ్స్ ప్రాక్టీసింగ్.
0: కేవలం ఏదో ఒక ప్రదర్శన కోసం మనం నేర్చుకున్నటువంటివిగా మనం భావించకుండా మా యొక్క పవిత్రత కోసం నేర్చుకున్నటువంటివని తెల్లవారి సాయంకాలం వీటిని మర్చిపోకుండా తిరిగి పునరుచ్చరణ చేయాలి.
1: We should not feel and think that this was practiced, that this was learnt only for the sake of exhibition. It is for the sake of exercise and for the sake of our own joy.
0: ప్రదర్శన కోసం నేర్చుకున్నటువంటిది అప్పటికప్పుడు మనం భుజించవచ్చును, కానీ అది నిదానంగా దానిని జీర్ణించుకోవాలి.
1: We might have learnt it for the purpose of giving an exhibition, but we'll have to digest this thing by constant practice morning and evening.
0: కొన్ని పశువులు పంటలలో చేరి అందినదంతా త్వరత్వరగా తినేసేస్తాయి.
1: Certain animals, when they go to take feed, they eat very fast.
0: కానీ తిరిగి స్వస్థానంలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం కొంచెం తీసి చక్కగా నెమురు వేస్తాయి.
1: After they come back to their own place, they go on just relishing it, bringing it back and ruminating and eating it over again.
0: కొత్తగా తిని నెమరు వేయదు, తినే దాన్నే తిరిగి తెప్పించుకొని నెమరు వేస్తుంది.
1: It is not as if it is getting new food as such,
0: but నెమరు వేసినప్పుడే దానికి జీర్ణశక్తి ఏర్పడుతుంది.
1: Only when it practices like that, it gets the power of digestion.
0: కనుక మీరు ప్రదర్శన కోసమని రాత్రింపగలు శ్రమపడి దానిని అనుభవించారు.
1: For the sake of giving an exhibition of your capacities, you work day and night and learn it.
0: అనుభవించినటువంటి దానిని మీకు కాలం చిక్కినప్పుడంతా తిరిగి తెచ్చుకుని నెమరి వేసి జీర్ణించుకోవాలి.
1: Whatever you have learnt and experienced for this particular purpose, whenever you get time, you should practice it again.
0: అది చతుష్పాద పశువు, ఇది ద్విపాద పశువు అంతే.
1: That is a four-legged animal and this is a two-legged animal.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. నరజన్మను కూడా ఒక జంతువుగా పోల్చుకున్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు గెట్
0: పుష్టి కోసమని మనం దీన్ని మర్చిపోకుండా దీనిని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫర్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ ఫర్ అవర్ ఓన్ జాయ్ వీ షుడ్ ప్రాక్టీస్ దిస్ అండ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్.
0: ముఖ్యంగా ఈ దేహం యొక్క ఆరోగ్యము భగవంతుని దేవాలయం అనేటువంటి భావంతో దీన్ని పెంచుకోవాలి.
1: వన్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ, thinking that this body is a temple of God.
0: ఆ భావంతోనే దీని ఆరోగ్యాన్ని మనం కోరాలి, కానీ అన్యదా మనం దీనిని కోరడానికి ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: We should aspire for sound health for this particular body only with the feeling that it is a temple of God and for nothing else.
0: ఇది పవిత్రమైన క్షేత్రంగా మనం విశ్వసించాలి.
1: We should firmly believe that this is a sacred field.
0: కనుకని దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. ఈ సనాతనమైనటువంటి దేవుడు దేహం అనే దేవాలయం లోపల ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు. దేవుని నిమిత్తమై దేవాలయాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి, దాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
1: ద ఏన్షియంట్ లార్డ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ ద ఇండ్వెలర్ వీ హావ్ టు జస్ట్ ప్రొటెక్ట్ దిస్ బాడీ.
0: దేవాలయం అనేటువంటిది మనకు సరైనటువంటి యొక్క హెల్త్.
1: వీ హావ్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ the health of this body as the temple.
0: ee aarogyam aneetundi devalayam lopala aanandam aneetundi wealth nu manam abhivruddhi parchukovali.
1: We have to encourage and develop the joy in this particular body.
0: Kanuka manam ippudu health wealth ee rendittini manam lakshyam lo pechukovali.
1: We have to develop both health and wealth.
0: Ee naadu aadhyatmikanga adhikanga cheppetundi samayam kaadu, edo aata paatala maatalatocha మన మానవత్వమునకు లభించినటువంటి జీవతత్వాన్ని, దేహతత్వాన్ని, దీని పటుత్వమును, దివ్యత్వాన్ని, పవిత్రతను కూడాను గుర్తింపు చేసుకోవటానికి ఈ ఆటలు ఒక విధమైనటువంటి చిహ్నంగా మనకు తేలినాయి.
1: This is not the day when we can just spend a lot of time in learning about the spirituality. But all the same, I have just spent a little time in explaining how the games and sports have got the inner significance of spirituality, bringing out the
0: manam edi chesina annenti endukudanu aadhyatmikam aneetundi lakshyam nunchukovali.
1: Whatever we do, we should not forget spirituality as our goal.
0: Vidyarthulara, deenlo mukhyanga meeku telipovalasinatundi స్వామి స్వామి స్వామి. ఏ విద్యార్థిని అడిగినా కానీ నీకేం కావాలంటే స్వామి కావాలి. నిజమే, స్వామి కావాలని ఆశిస్తున్నారు. కానీ స్వామితో పాటు స్వామి ఆజ్ఞను కూడా స్వీకరించాలి.
1: స్టూడెంట్స్ హూమ్ సో విచ్ ఎవర్ స్టూడెంట్ యు ఆస్క్ హీ సేస్ దట్ ఐ వాంట్ స్వామి స్వామి స్వామి. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ స్వామి యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ది కమాండ్స్ ఆఫ్ స్వామి.
0: స్వామి కావాలని ఆశిస్తున్నారే కానీ స్వామి యొక్క ఆశయాలు కానీ స్వామి యొక్క ఆజ్ఞలు కానీ అంతగా పాటించడం లేదు.
1: యు హావ్ బీన్ ఆస్పైరింగ్ టు గెట్ స్వామి బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ స్వామి, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది అంబిషన్స్ ఆఫ్ స్వామి.
0: ఎవరు నిజమైనటువంటి భక్తులు అనేటువంటి దాన్ని నిర్ణయించాలంటే దీనికి ఒక్కటే ఒకటి ప్రమాణం.
1: దెర్ ఈస్ ఓన్లీ వన్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ కాంప్రహెన్సివ్ ప్రూఫ్ టు షో హూ ఏ రియల్ డివోటెడ్
0: రైతు. తన పంటనంతా పండించి మూటలు గట్టి ఇంటికి తెచ్చుకునే ముందుగా తూరు పోస్తాడు, గాలికి వదులుతాడు.
1: ఫార్మర్ ఆఫ్టర్ రేజింగ్ ది క్రాప్ హీ విల్ విన్నో ది క్రాప్ అండ్ హీ ది చాఫ్ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది గ్రీన్.
0: ఈ గట్టి గింజలంతా నిలిచిపోతాయి, తోలు గింజలంతా గాలిలో కొట్టుకుని పోతాయి.
1: ద గ్రెయిన్ విల్ బి దే అండ్ ద చాఫ్ విల్ బి థ్రోన్ అవుట్ బై ద విండ్.
0: అప్పుడు గట్టి గింజలు మాత్రమే సంచుల్లో పోసుకుని మూట కట్టుకుని ఇంటికి తెచ్చుకుంటాడు.
1: ది గ్రెయిన్ ప్రాపర్ విల్ బి పుట్ ఇన్ టు ద బ్యాగ్స్ అండ్ హీ విల్ క్యారీ హోమ్.
0: అనగా నిలిచినటువంటివే భారమైనటువంటివి గింజలు.
1: ఓన్లీ సచ్ వెయిటీ వన్స్ విచ్ ఆర్ ప్రాపర్ ఇన్ దేర్ డెవలప్మెంట్.
0: ఇది గట్టి, అది పొట్టు.
1: దిస్ ఈస్ సౌండ్ అండ్ స్ట్రాంగ్ అండ్ ది అదర్ వన్ ఇస్ చాఫ్.
0: అదే విధముగానే మాకు స్వామి స్వామి అని ఆశించేటువంటి భక్తుల యొక్క విషయం లోపల మనము ఈ టెస్ట్ ను మనం యోచించుకున్నప్పుడు, స్వామి ఎదురుగా ఉండినప్పుడు మనం ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత, ఏ విధమైనటువంటి యొక్క బిహేవియర్ చేత, ఏ విధమైనటువంటి ఆచరణ చేత మనము మన యొక్క క్రమశిక్షణను అనుభవిస్తామో, స్వామి లేనప్పుడు కూడాను అదే క్రమశిక్షణ అనుభవించిన వాడు నిజమైన భక్తుడు.
1: దేర్ ఈస్ వన్ టెస్ట్ టు షో వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఎ ట్రూ డివోటీ ఆర్ నాట్, అండ్ దట్ ఈస్ వాట్ ఎవర్ వి మే బి బిహేవియర్ అండ్ కాండక్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు సాటిస్ఫై స్వామి ఇన్ హిస్ ప్రెసెన్స్, ద సేమ్ థింగ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్డ్ బిహైండ్ స్వామి ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ స్వామి వెన్ స్వామి ఈజ్ నాట్ ఫిజికల్లీ ప్రెసెంట్.
0: నా ఎదురుగా ఒక విధిగా, రెండు వెనుక ఇంకొక రీతిగా ఉండటము, ఇది కేవలము ఒక యాక్ట్ అని చెప్పవచ్చు.
1: ఇఫ్ వన్ కండక్ట్స్ వన్ సెల్ఫ్ ఇన్ ఎ పర్టికులర్ ఫ్యాషన్ ఇన్ మై ప్రెసెన్స్ అండ్ బిహైండ్ మీ వన్ కండక్ట్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే,
0: యాక్టర్స్ కే కానీ వాడు నిజమైనటువంటి భక్తులు కాదనేటువంటి దృఢంగా తేలుతుంది.
1: దిస్ షోస్ టు ప్రూవ్ దట్ సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ మియర్లీ యాక్టర్స్, దే ఆర్ నాట్ ఎ ట్రూ డివోటీస్.
0: సత్యమో లేక మర్మమో మీకు తెలియనంత వరకు మీరు నటించుండవచ్చును, కానీ నేటి నుండి అయినా కూడాను ఎక్కడ పోయినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా ఉండినా స్వామి ఆశయాలు ఏమిటి? నా కోసం కాదు, మీకోసమే. మంచి మాటలతో మంచి జీవితాన్ని గడిపి మంచి ప్రవర్తనతో ఉండి మంచిగా జీవించమని చెప్పటము నా నిమిత్తమా కాదు, మీ నిమిత్తమే.
1: బిఫోర్ నోయింగ్ ది ట్రూత్ అండ్ బిఫోర్ నోయింగ్ ది సీక్రెట్, వాట్ ఎవర్ మైట్ హావ్ హ్యాపెన్డ్ ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అట్లీస్ట్ వెదర్ యు ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి ఆర్ బిహైండ్ అండ్ పర్టికులర్లీ వెన్ యూ ఆర్ అవే ఫ్రమ్ స్వామి.
0: స్వామికి ఎవరు ప్రీతి అంటే మంచి మాటలను ఉపయోగించి పరులను నొప్పించకుండా శాంతంగా మాట్లాడేటువంటి వాళ్ళు.
1: You should keep the ideals of Swami in your mind and you'll have to conduct yourself. If you ask who is dear to Swami, those people
0: హృదయము లోపల దుర్భావములు కాని దుశ్చింతలు కాని దుశ్చర్యలు చేయకుండా ఉండటమే స్వామికి ఇష్టము.
1: And those people who speak sweet and who speak soft and whose hearts are free from శారీరకంగా
0: మంచి పనులు చేయటము, పవిత్రమైనటువంటి యొక్క దీనిలో ప్రవేశించటము, పరులను ఏ విధంగా కూడా హింసించకుండా ఉండేటువంటి చర్యల్లో ఉండాలి.
1: ఫిజికలీ అండ్ బాడీలీ వన్ హాస్ టు యూజ్ ద బాడీ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్ట్స్ అండ్ నాట్ ఫర్ హర్టింగ్ అండ్ హార్మింగ్ ఎనీవన్.
0: కనుక ఈ మాటల చేత, ఈ మనస్సు చేత, చర్యల చేత పవిత్రాన్ని గావించుకున్నటువంటి వాడు స్వామికి అతి ప్రీతి.
1: దోస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డియర్ టు స్వామి హూ బై దేర్ వర్డ్, బై దేర్ థాట్ అండ్ బై దర్ యాక్షన్.
0: కనుక స్వామి ప్రీతికి మీరు గురి కావాలంటే ఈ మూడింటిని శ్రమంజీని కూడా భరించుకొని మీరు దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బికమ్ డియర్ టు స్వామి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, యూ హావ్ టు క్యారీ అవుట్ బై యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్, యూ మస్ట్ బి గుడ్.
0: ఇది కూడా ఒక నిజమైనటువంటి ఒక కసరత్తుగా మీరు భావించండి.
1: దిస్ షుడ్ రియలీ బి టేకెన్ యాజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్.
0: ఈ ఎక్సర్సైజ్ లో మీరు పాస్ అయినటువంటి వాళ్లే మిగతా అన్నింటిలో కూడా పాస్ కాగలరు.
1: దోస్ ఆఫ్ యూ హూ సక్సీడ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ యూ కెన్ సక్సీడ్ ఇన్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్.
0: కనుక ఇందులో మాత్రం అన్ని రిమార్క్స్ పెట్టుకుని ఏ క్లాసుల్లోనూ మార్క్స్ అంతా వచ్చినాయంటే అది నేను ఒప్పుకోను.
1: ఇఫ్ ఇన్ దిస్ పర్టికులర్ క్లాస్ యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ రిమార్క్స్ అండ్ బ్యాడ్ రిమార్క్స్ అండ్ ఇఫ్ యూ గెట్ వెరీ హై మార్క్స్ ఇన్ ది అదర్ సబ్జెక్ట్స్, వెల్ స్వామి డజంట్ అగ్రీ.
0: మనోభావకాయమునందు ఏ విధమైన రిమార్కులు రాకుండా చూసుకోండి, అది నాకు నచ్చేటువంటి మార్కులు.
1: టేక్ కేర్ టు సీ దట్ నో రిమార్క్స్ కమ్ ఇన్ యువర్ థాట్, ఇన్ యువర్ డీడ్ అండ్ ఇన్ యువర్ వర్డ్ అండ్ దట్ విల్ బి గివింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు స్వామి.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ యువర్ లవ్.
0: ద్వేషాన్ని తుంచుకోండి.
1: అండ్ డిస్ట్రాయ్ యువర్ హెల్త్.
0: ఆనందాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ యువర్ జాయ్.
0: ఆరోగ్యంతో జీవించండి.
1: అండ్ లివ్ హ్యాపీలీ అండ్ హెల్తీ.
2: ప్రేమ ముదిత మనసి కహో.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
2: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌరా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే
3: భారత్ మే బి కంపేర్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్ ఇన్ విచ్ each particular part that pola may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
2: Brahmana kshatriya vaishya sudradulu yeka garbha jatulatanchu kansaraya Brahmana kshatriya వైశ్య శుద్రాదులు ఏక గర్భజాతులటంచు కాంచరయ్యా అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా ద్విజుడు దుర్గుణుడైన కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే ద్విజుడు దుర్గుణుడైన కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే ఐకమత్యము అన్నిట అభివృద్ధిపరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
3: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. Brahmins are like elder brothers. Sudras are like younger brothers. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Sudra only. Even if it is a Sudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity. Then only the country can achieve prosperity, progress and welfare.
2: Divyatma Swarupulare,
3: embodiments of divine Atma.
2: Prachina Kalamundi Bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవముగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
3: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
2: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
3: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ది గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
2: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టిని కాని అందుకోలేకపోతున్నాం.
3: As we have given up today truth and righteousness, we have not been able to attain the unity among the caste and the religion, and also not been able to improve the society.
2: Turpuna Bangala Gatam, Paschimamuna Arabia Samudram.
3: On the east of our country is the Bay of Bengal, and on the west there is Arabian Sea.
2: Ee rendintikini madhya సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
3: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
2: మహాసముద్రం,
3: ఇండియన్ ఓషన్.
2: అటులనే జీవ బ్రహ్మల యంత్రం ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
3: ఇన్ ద సేమ్ వే the bringing about the unity between the prosperity worldly and spiritual is Bharat.
2: Jeeva Brahma Aikhyanu Sandhanamunaku Bharat Deshame ఒక ఆట పట్టు.
3: The country of Bharat is the birthplace wherein the coming together of the Jeeva and Brahma is established.
2: Bharat anaga kevalam oka deshamunaku kani ఒక వ్యక్తికి కాని ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
3: When we say Bharat, it is not with reference to any particular individual, any country or any circumstance.
2: Aneka Puranamulu yandu vivida reetula Bharatanni prakatinchinappatikini idi kevalamu vari vari bhramtulane cheppavachu.
3: Whatever description is given in various scriptures about Bharat, it is only their own imagination.
2: Jada Bharatudu Bharatadeshanni palinchatam cheta ee deshamulaku Bharatam ani peru vachinadani konni puranamulu cheppavachu.
3: Certain scriptures say that as a person called Jadabharata has ruled this country, the country has been given the name of Bharat.
2: Shakuntala Dushyantuni kumarudainatundi Bharatudu ee deshamulu palinchatam cheta deeniki Bharat desham ani peru vachinadani mari konni puranamulu cheppavachu.
3: Certain other scriptures might mention that as Bharat, son of Shakuntala and Dushyanta, has ruled this country, the name has been given to this country as Bharat.
2: Sri Ramachandrani sodarudainatundi Bharatudu Rama padukalake pattabhishekam gavinchi pavitramaina hrudayamato palinchatam cheta aa Bharatuna naamame ee deshamulaku vachindani mari konni puranamulu cheppavachu.
3: Certain other puranas might mention the brother of Rama, Bharat, has coronated the lotus feet of Rama and ruled the country with sacred feelings, therefore
2: I say Bharata ane shabdamu ye naadu puttedi.
3: Then at what time has this word Bharat taken its origin?
2: Jada Bharatuniki purame ee Bharata anetundi peru undatam cheta kada ee Jada Bharatuniki Bharata ane peru puchinchar.
3: The name Bharata has been given to Jada Bharata because this word Bharat has existed even before Jadabharata came into existence.
2: Shakuntala Dushyantuni kumarulaku purame ee Bharata anetundi peru undatam cheta kada aa yokka kumarulaku ee peru pettaru.
3: As there was this word Bharat in existence even before the birth of Bharat to Shakuntala and Dushyanta,
2: adhe vidhamugane Bharata anetundi peru anadiga undinatundi.
3: In the same way, this name Bharat has been there in existence from times immemorial.
2: Saraswati Bhagavati Bharati ani Saraswati ki ee peru sarthakamainatundi.
3: Goddess Saraswati has been described as Saraswati, Bhagavati and Bharati.
2: Saraswati anaga vagdevata swarupini.
3: Saraswati means the goddess of vak, word.
2: Kanuka vakuche udbhavinchinatundi prati manavudu kodanu Bharatude.
3: Therefore every person who has taken birth on account of this walk is Bharata.
2: Kevalam ee deshamunaku maatrame ee kaalamunaku maatrame ee vyaktiki maatrame sambandhinchinatundi kaadu.
3: This word Bharat is not confined either to a particular country or to a particular time or to a particular situation.
2: Yavat manava jatike ee Bharata anetundi shabdam anvayistundi.
3: This word Bharat is applicable to the entire world.
2: Bha anaga
3: bha means
2: divya gnana swarupamainatundi tattvamunaku bhakaram ani artham.
3: Bha or bhakara stands for the
2: swarupa gnaname bha.
3: Self knowledge is bha.
2: Ee bha anetundi dare raminchinatundi vaadu Bharatudu.
3: Whoever enjoys this particular self knowledge is Bharata.
2: Kanuka swaprakashamaina gnanamunu రచించినటువంటి వాడు భారతుడు.
3: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
2: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
3: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
2: సంగ్రామం అనగా ఏమిటి?
3: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
2: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
3: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
2: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
3: భారతీయ ఈజ్ వన్ హూ makes this divine atmic power manifest in himself and faces all the demonic evil forces.
2: Balam, Bharam, Bhagati, Vibhakti, అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజో బలము.
3: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలము అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
2: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
3: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
2: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
3: One meaning given in Shruti for this word Balam is Yajna.
2: Yajnam, Atmam, Rudrati, Iti Bharataha. Anaga, Yajnamu Cheta, Atma Balamunu Pondetuvanti Vadu, Bharatiyudu.
3: Bharatiya is one who acquires the power of Atma through conducting Yajna or sacrifice.
2: Atma Balamunaga, Daiva Balamunu Pondetuvanti Vadu, Bharatiyudu.
3: This atmic strength means the one who can acquire the divine strength in him, he is Bharata.
2: Kanuka ye desam varaina ye kalam varaina ye vyakti enikulu vitini pondutaku adhikari kagaladu.
3: Whoever he be, to whichever country he may belong, to whichever time he may belong, he has got
2: Bharata
3: the right
2: desamu,
3: to acquire this
2: sampanna desamu.
3: Bharat is an extremely prosperous and wealthy
2: country. Naitika, dharmika, adhyatmika sampattiki moola sthanamu.
3: This is the birthplace for the moral life, the adhyatmic life and the dharmic life.
2: Laukika jeevitamuku idi annapurna vantidi.
3: This Bharat is like annapurna.
2: Itti pavitramaina desamunu ee naadu manamu bidu desamga bhavinchukotam idi kevalamu oka bhrantiye.
3: It is a type of delusion which is wrongly got, if we consider such a great country as a poor country.
2: Manadi bida desamu kaadu.
3: We are not a poor country.
2: Idi sampanna desamu.
3: This is extremely wealthy, rich.
2: Sampanna desame kaakundina mogala chakravartulu, turashkulu, europa varu deeni paina dandetti enduku vacharu.
3: If only this is not a wealthy and rich country, why did this Mughals or people from Europe invade this country to plunder?
2: Kani sampada undinappatikini danini manam samrakshinchukolekapothunnam.
3: We have wealth and richness, but we have not been able to protect it.
2: Karanam emiti?
3: What is the reason?
2: Sarva sampadalu untunnavu kani bharatiyuni yandu aikamatyam cheeninchinadi.
3: There is all types of wealth and prosperity in Bharat, but there is no unity among them.
2: Swatantramunu sadincharu kani aikyatanu sadinchaledu.
3: We have been able to get freedom, but not unity.
2: Aikita lekapotam chedane inni anarthamulaku moola karanamainadi Bharat desham.
3: All these problems are cropping up on account of lack of unity among us.
2: Gajani Mahamadu Bharat deshamlo Punjab paina nagara kotanu muttadinchinappudu aa nagara kota nunchi kudanu 700 manulu bangaramu ontela paina ettukoni poyaru.
3: When Gajini invaded India and attacked the Punjab, he plundered 700 mounds of gold from here to his place.
2: Nagara kota yandu 30 gajamula vedalputo 15 gajamula poduvuto undinatvanti oka rajita gruhamune nirminchinappudu aa gruhanni kudanu punalalato todukoni teeskoni vendaru.
3: This place Nagapatna had 30 feet by 50 feet a golden room.
2: Yes.
3: 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
2: Ilanti sampanna desamunandu manam janminchukodanu ee sampanna bhavamunu manalo aavirbhavinchukopotam idi kevalam duradrushtam.
3: After being born in such a rich country, if we do not have such pride and richness of thought,
2: ye karyamundu chuchinappudu swarthamu swaprayojanam taandavamaadutunnadi.
3: Whatever work we undertake, we are swayed by selfishness and self-interest.
2: Prema swarupulara swarthamunu tejinchali,
3: embodiments of divine love,
2: aikamatyamunu chepattali,
3: give up selfishness,
2: desham yokka aikyatalo aanandanni anubhavinchali,
3: and we should enjoy bliss within the nation.
2: Nijamuga Bharat deshamu enta pavitramaina desham anetundidi meeku gurtinchavalsinatundi avasaram unnadi.
3: there is a need for you to realize what a sacred country Bharat is.
2: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని, సాంప్రదాయమును కాని, సంశక్తిని కాని మరి ఈ దేశమునందు కూడాను చూడలేము.
3: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈజ్ అవైలబుల్.
2: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
3: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్ వీఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పువర్.
2: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
3: దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్.
2: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
3: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ we can enjoy atmic
2: brahmanu dooram chesinappude brahma manaku sakshatkaram avutadi.
3: we can experience brahma only when we give up brahma delusion.
2: bharata desamanaku bhagyamu manakunda
3: when we are having a rich country like
2: idara shaktulu manam koranela,
3: why should we ask for someone else to give something?
2: haindava dharma himatrulu manakunda
3: when there is the dharma of haindavas like Himalayan mountain itself.
2: Chira sagaramunu koraleela,
3: where is the need for begging for
2: sarvamunu kudunu manavuniyandu Bharat desamundu aavirbhavinchu unnadi.
3: There is everything in Bharat which is available for all the people in Bharat.
2: Kanuka bharatiyulai putti
3: bharatiyas
2: bharatamata dharmam bhagyammu kaapada bharamantayi meede bhadyulara. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడా కంకణం కట్టుకోవాలి.
3: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
2: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
3: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్.
2: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
3: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్ దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
2: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
3: వీ హ్యావ్ టు free ourselves from that kind of weakness and weak
2: bharata deshamunandu aneka mahaneelu aneka vidhamulainatundi bodhanalu salpeetundi varu janminchinatundi bhoomi.
3: Bharat is a country which has given birth to great mahaneeyas, great sages and saints who have taught the highest truths.
2: Khanda khandam tarakhyati narjinchina mahaneeyulanu ganna matrubhoomi.
3: This country has acquired reputation which is intercontinental for having people who are great souls.
2: Paschatya veerula paradrolinchiyu swatantramunuganna samarabhoomi.
3: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
2: Panditya chala prakhyati ganchina pratibha chupinchina bharata bhoomi.
3: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
2: Sangeeta sahitya shastriya vidyalandu dhishakti chupina divya bhoomi.
3: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance, drama.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి యందు మానవుడే జన్మించకూడను. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
3: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
2: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యముందా?
3: Among all the types of feelings, the feeling of motherhood is the greatest and the sweetest. And
2: what is avalabhoomiyandu manamu janminchi ee matrubhavamuto matru deshanni manamu preminchaleka pothunnam.
3: after being born in such a great motherland like Bharat, we have not been able to love her.
2: దేశాన్ని ప్రేమించాలి.
3: We should love our motherland. దేశ
2: క్షేమాన్ని ఆశించాలి.
3: We should always wish the good of our country.
2: దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
3: We should dedicate our lives for the welfare of our nation. దీనికి
2: ఐకమత్యం అత్యవసరం.
3: For this unity is essential.
2: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కాని మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
3: We are celebrating the birthdays of the great saints and sages and great people, but we are not caring to follow their words.
2: జన్మదినములు చేసుకోవటం గొప్పతనము కాదు.
3: Celebrating birthdays is not a great thing.
2: కారణజన్మలైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
3: We have to learn the great things from them and conduct ourselves according to their words and their life.
2: Prema tattvanni manam penchukovali.
3: We have to develop love in us.
2: Jeevitamanta premamayanga marchukovali.
3: We have to transform our lives into lives of love.
2: Kanukane aanati dwapara yugamulandu jeevulanni kudunu cheri prema tattvanni abhirudhi parchukoni krishnamrutamunu golinatunti jeevulu aa gopikalu.
3: The gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
2: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
3: A life without love is a useless bellow.
2: Manavudu prema swaroopudu.
3: Man is the very embodiment of love.
2: Ee premanu manamu satya roopamainatundi reetiga marachukovali.
3: We have to turn our love towards truth.
2: Ee premane manavunaku pranamu.
3: This love is the very basis of our life.
2: Divyatma swaroopulara,
3: embodiments of divine atma.
2: Divyamainatundi oka bhagavat tattvanni manam premaga bhavinchi prema cheta samaja sevalo manam palgonali.
3: We have to undertake the service of the society with love.
2: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
3: వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దోస్ గ్లోరియస్ డేస్ ఆఫ్ భారత్ వన్స్ అగైన్.
2: అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటి భారతదేశము.
3: భారత్ ఆక్యుపైడ్ ది ప్లేస్ ఆఫ్ ది ప్రిసెప్టర్ అండ్ ది మాస్టర్ ఫర్ ఆల్
2: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రతల కోసం భారతదేశమును ఆశ్రయిస్తూ ఉన్నారు.
3: ఆల్ ది అదర్ కంట్రీస్ అప్రోచ్ భారత్ for acquiring peace.
2: ఇలాంటి పరిస్థితిలో భారతీయులు భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
3: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
2: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యములకు ప్రతి స్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
3: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్డ్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
2: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దములందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
3: వీ హ్యావ్ టు మేక్ such a sacred history of Bharat reflect with all its glory in our own hearts.
2: Nirantaramu bhautikamu bhautikamu laukikame ee rendinti inde mana jeevithanni ankitam gaavinchukuntunnam.
3: We are dedicating our life wrongly to worldliness and all physical comforts and aspects.
2: Ee bhautikamaina sukhamu enni undi prayojanam emti?
3: What is the use of having any number of physical comforts?
2: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
2: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
3: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
2: గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
3: We have to develop virtues and good qualities.
2: Enni chaduvulundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
3: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
2: Panta pandani bhoomi 10 ekaramulela konchamaina chalu manchi bhoomi.
3: Why have 10 acres of barren land? Better have fertile land even if it is a small one.
2: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
3: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
2: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే, అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
3: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
2: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
3: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
2: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
3: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్ దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్.
2: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
3: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్.
2: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణమేమిటి?
3: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్, వాట్ ఇస్ ది కాజ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ఇట్?
2: మీ ఎందు కాని, మీ దేశమునందు కాని, మీ పరిసర ప్రాంతములందు కాని లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
3: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
2: మీ అందే, మీ యొక్క దేశమునందే, మీ యొక్క పరిశ్రమలందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
3: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
2: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
3: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్.
2: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
3: This divine magnet of love has been able to attract all these people who may be compared to iron filings.
2: We have ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
3: We have not invited.
2: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
3: We have not sent any invitation to anyone.
2: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
3: We have this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between you and me.
2: Deenikantaikunu pavitrame deeniki moola kaaranam.
3: The basis for all this is sacredness.
2: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
3: Wherever there is sacredness love surges forth.
2: Prema pavitramulu renninti yokka cheriga chetane aanandam labhyamavutundi.
3: If love and sacredness join together then there will be bliss.
2: మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.

0: is called Puraka, exhaling is called Rechaka, and holding the breath is called
1: Yogasakti.
0: This is not the real yogic power.
1: Manchini manam pilchukotame purakamu.
0: Inhaling goodness, that is Puraka.
1: Chaddanu manam vadatame Rechakamu.
0: Exhaling and giving up bad things,
1: manchini manam hrudayamulo nilupukotame Kumbhakam.
0: Retaining good things in our own heart, that is Kumbhaka.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ అండ్
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ can practice this yoga.
1: Mukhyamuga ee puttapatti gramam nandu idi chinna kugramam.
0: This village of Puttaparthi is a small
1: ee gramam intaka sthayiki raavadaniki kaaranam emiti ani evariki vaaru yochinchochu.
0: Each one can think for himself, what is it that has made this small village such an important place?
1: Idi oka yogamani kaani, idi oka bhagyamani kaani, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
0: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగా, ఏ భాగ్య ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: దిస్ ఆర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యాన్.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: ఎవరీ సేక్రెడ్ థాట్ హ్యాస్ ది పవర్ to fulfill itself.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
0: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine love.
1: ఈ ప్రశాంతి నిర్యమలందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
0: although there are no facilities suitable for all of you in ప్రశాంతి,
1: ఎన్నో విధములైనటువంటి సుఖములు అనుభవించేటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
0: many rich people who have enjoyed so many comforts at their home, they have come here.
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకొని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
0: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves.
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: Consider this as a big sadhana.
1: సర్వ సుఖములో ఉండినటువంటి సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: కష్టము లేకుండా ఫలము మనకు లభించదు.
0: Without working hard, one would not get the fruits thereof.
1: ఈ కష్టమైనటువంటి ఒక తపస్సుగా మనం మార్చుకోవాలి.
0: We should transform all these difficulties into penance.
1: సుఖములో తమస్సు పెరుగుతుంది కానీ తపస్సు పెరగదు.
0: It is the joys will not give you the penance at all.
1: కాన ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైన చిహ్నం.
0: If so many lakhs of people have assembled here bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
1: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
0: But for everything human effort is necessary.
1: Purusha prayatnam lekunda ee chinna karyamnu kuda manam sadhinchalemu.
0: Not even a small thing can be achieved without human effort.
1: Ee vyakti kudanu oka karma yogiga marali.
0: Every person should transform himself into a karma yogi.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్
1: ఆ ధర్మనే జన్మము సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయమునందుంచుకొని కర్మయోగమును మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యమని విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్, అండర్టేకింగ్ యాక్షన్, ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.

0: దేశాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
1: As this truth has not been recognized,
0: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
1: You know very well, about a month ago, how many students lost their lives?
0: కారణం ఏమిటి దీనికి?
1: What is the reason for this?
0: వీరికంత కూడాను ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడును వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై,
1: in order to give them some kind of encouragement,
0: ఈ విధమైనటువంటి అవస్థలకు గురి గావించినారు.
1: ది పీపుల్ హ్యావ్ బీన్ మేడ్ టు లూజ్ దర్ లైఫ్స్.
0: విద్యను ఒక స్వేచ్ఛగా, ఒక అనుగ్రహం చేత, ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఎ మెథడ్ బై విచ్ ఎడ్యుకేషన్ బికమ్స్ అటానమస్ అండ్
0: విద్యను మాత్రం అభ్యసించాలి.
1: ఫర్ ది సేక్ ఆఫ్ లెర్నింగ్ అలోన్ ఎడ్యుకేషన్,
0: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
1: దెన్ దెర్ విల్ నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడెంట్స్.
0: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు, వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా, ఏ యొక్క తారతమ్యం కాకుండా, వీరు ముందు జాతి వారు, వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, స్వేచ్ఛగా బీదలకు కానీ, పెద్దలకు కానీ, లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్, గవర్నర్. And if in our education policy, if we can give
0: ఎన్ని కోట్లో మనం వ్యర్థం చేస్తున్నాము,
1: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్,
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇందా ఇవ్వాలి.
1: Every spiritual organization also should undertake to give free education.
0: Meekandariki telusu,
1: all of you know,
0: Tirupati lopala kavalsinta dhanamanta proga avutunkuntari.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: Meerandaru kodunu akkada enduku free education ivvakoddu?
1: Why not they give free education to students there?
0: Enni kotlu vyartham aipothundadi?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కరైనా కూడాను, ఒక సంవత్సరం పారైనా కూడాను దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even
0: turn to the...
1: How can devotion be developed among students?
0: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకును ఉచితమైనటువంటి వైద్యము, ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
1: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
0: ఆ విధమైనటువంటిది అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
1: With these noble and lofty ideals in view, we have started one big hospital.
0: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
1: Many people prayed that this hospital should be started in some city.
0: Pattanamallo aneka rakamainatundi vyapara sambandhamainatundi oka vaidyalayamlu untunnavi.
1: There are so many hospitals working on
0: ye vaidyalayam nirminchina, ye vidyalayam nirminchina, vyaparam vyaparam vyaparam.
1: Whatever medical facilities and hospitals or schools are started anywhere, it is all a business proposition. Business, business and business.
0: Kani uchitanga బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
1: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్.
0: కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
1: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం. We have
0: higher learning ఎటువంటిదో హయ్యర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
1: వీ హ్యావ్ స్టార్టెడ్ 100 crore rupees వర్త్ ఆఫ్ హాస్పిటల్. వీ హ్యావ్ లేడ్ ఫౌండేషన్ ఫర్ దాట్.
0: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు.
1: వెన్ పీపుల్ గెట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్ట్,
0: వీసాలు కట్టి ఏమిటి?
1: గో టు అమెరికా. వాట్ అబౌట్ పూర్ పీపుల్?
0: వారిని చూచేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దేర్ హూ కెన్?
0: పట్టణానికి వెళ్లితే కలర్ నీళ్లైనా వాళ్ళ మొహాలు కొట్టరు.
1: If these poor people want to go to city, people do not care for
0: అలాంటి దురవస్థను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
1: Realizing these problems of the poor people, we want to have a big hospital here.
0: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: Whether it is a problem of bypass surgery with reference to heart, kidneys, lungs, right in the beginning itself we have decided to make it
0: 91 November 22nd idi prarambhotsam chestam.
1: ఎవరు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
0: సంకల్పము క్రియ రెండు ఒకే పర్యాయం జరుగుతుంది.
1: సంకల్ప అండ్ యాక్షన్ ఆర్ సైమల్టేనియస్లీ.
0: ఇది ఎలాంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే చోట జరుగుతాయి.
1: దిస్ మే బి కంపేర్డ్ టు ద సౌండ్ అండ్ ద బుల్లెట్ విచ్ రన్ వెన్ ఎ గన్ ఇస్ ఆపరేటెడ్.
0: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
0: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్.
0: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
1: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్.
0: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
0: వీరు పరులని నేను భావించడం లేదు.
1: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్.
0: అందరూ నా వారే, నా వారే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్, మైన్ అండ్ మైన్.
0: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
1: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
0: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
1: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అచీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
0: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
1: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
0: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ.
0: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
1: So many people get the doubt, how is it that such things have been accomplished here?
0: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
1: దిస్ బాడీ హస్
0: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
1: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్డ్
0: ఎవరిని నేను అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
0: అడుగను, అడగబోను, అడగలేదు.
1: ఐ హావ్ నెవర్ ఆస్క్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
0: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
1: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
0: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
1: దే కెనాట్ బి ఎనీ డెప్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
0: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
0: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
1: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: విశాలమైన హృదయం,
1: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
0: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
0: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
0: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Develop love in you.
0: యావత్ మానవ జీవితాన్ని కూడా నువ్వు ఒక సోదర సోదరి భావం భావించండి.
1: కన్సిడర్ ది ఎంటైర్ హ్యుమానిటీ యాజ్
0: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
1: believe firmly that everyone is a child of God.
0: ఎవరి యందును ద్వేషం కాని అసూయత కాని మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop hatred or jealousy against anyone.
0: ఎవరి మనసును నొప్పించకండి.
1: Do not hurt anyone.
0: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
0: ఈనాడు స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
1: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈజ్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
0: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
0: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: I have infinite joy and
0: ye naadu ye chanamaina nenu vicharam chesinatundi chanam ledhu.
1: Never, not even a moment have I worried myself about anything.
0: Kaaranam emiti?
1: What is the reason?
0: Anni kudanu anithyamule.
1: Everything is transient.
0: Anni kadilipoyetundi meghamule.
1: Everything is a passing
0: cloud. Neeni vicharam chesi prayojanam
1: emi? Why worry about such a thing at all?
0: Janana maranalu kudanu ye maatram kudanu manavu chintinchaladu. Kungakoodadu pongakoodadu.
1: Even for life and death no one should bother oneself and one should not sink or one should not boast.
0: Manam putte samayalo inta vastramaina manam teeskoni ram.
1: When we come into this world we don't bring
0: manam poye samayalo manavariki manam address ichi pomu.
1: When we are leaving this world we are not even
0: ikkada manavaru ekka untaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamule.
1: All these are natural changes in the world.
0: Unnanta varaku kudu andaru kalisi melasi aanandanga kudu jeevithanni gadapali.
1: As long as we live let there be unity among us, let us achieve joy.
0: Oka bhagavad chintan chetane manu sarva badalu kudu nivarana gavinchukovachu.
1: We can solve all our problems and difficulties through the chanting of the name of the Lord.
0: Jagatnu visarinchi emi nivu pondutunnavu?
1: What is it that you are going to achieve? Giving up God, having firm faith in this world.
0: భగవంతుని విశ్వసించండి.
1: Have firm faith in God.
0: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కొడు మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop any differences based upon caste, community, religion or nation.
0: అన్ని నామములు అన్ని రూపములు కొడును భగవంతునివి.
1: All names and all forms.
0: సహస్రకీశా పురుషా సహస్రాచ సహస్రపాద్.
1: Thousands of eyes, thousands of heads, thousands of
0: hands. ఇవన్నీ కొడును విశ్వవిరాట స్వరూపమే.
1: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
0: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya namanni smarinchi jeevitanni dhanyam gavinchukondi.
1: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.
0: Bhajana bina sukha shanti nahi.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. What you will hear now is a tiny clip taken from the discourse delivered on 1st July 1996. And in this, Swami stresses the point that we are God, and to understand this latent divinity, we should go inward by strengthening the faith and realizing that God is within us.
2: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశించేస్తున్నాము.
3: We are in search of God, searching everywhere, in every village, in the mountain top, and Himalayas too.
2: దైవము ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు.
3: God is everywhere.
2: నీవే దైవము.
3: You are God.
2: దైవము ఎక్కడో బయట కాదు, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
3: God is present in you, hiding there
2: in you, with you, above you, below you, around you.
3: God is in you, with you, above you, below you, around you.
2: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు.
3: If you want to be in search of God, where else can you find
2: నీ దృష్టిని అంతర్

نرین ماں کو دیکھا ماں کو دیکھا. ہاں اب چلو بس انف فار ٹوڈے.

0: త్రిలోకం ఇరుసులేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈధారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండి
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jnanada potta nimpukona chikkula nanduchu koti vidyalanu punagane yerchi paripurna sukhamunu pondaleka ee manava jati lokamuna mraggagareetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: Nitya jeevitamulo satya vastuvunu darshinchavalanna ye sadhanalu cheyanakkarledu.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarani, aneka vidhamulaga peru cheptunnam manam.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: Ee roopamulu chusina varevaru.
0: Who have seen those forms of these three?
1: Evariki ee roopamulu kanipinchatam ledhu.
0: None have seen these forms.
1: Kevalam shakti okati maatrame prema swaroopamai sancharinchutunnadi.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: Prema chetane sarva sangamulu samakurutunnavi.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్, ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
0: Then once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఇస్ ఇమ్మనెంట్, లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమైవాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma.
0: And that awareness prajnanam.
1: Ayamatma brahma. Ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
1: Ivanni kunnu kevalamu manavuni mayallo munchi pettunnavi gaani సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాన్ ద డివినిటీ గాడ్ ఎగ్జిస్ట్.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండూ చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఒక సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power
1: in him.
0: The body suffers from so many afflictions.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: Out of all the sufferings, what just the power that you have?
1: అనేక పరిణామం చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింతలేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేయకూడి ఉన్నవి.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
1: ఇది చింతలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ స్టెప్స్ టు టేక్ మ్యాన్ టువర్డ్స్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపర్కిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
0: That's all illusion, false identification.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It is delusion, imagination.
1: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ విల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: సమ్ సే దట్ దే సిట్ ఇన్ మెడిటేషన్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ దే సీ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
1: ఏకాగ్రత అని.
0: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
1: ఎట్టి చరణము లేకుండా, ఎట్టి భ్రాంతియు లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యాన్ని కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: సో ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: మోక్షం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మోక్ష? లిబరేషన్.
1: ఆనందాన్ని అనుభవించటము.
0: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్.
1: ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: You don't get bliss from anywhere else.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: It arises from one's own heart.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: the nature of the mind,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
0: is that of wavering type.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: This wavered nature, unsteadiness, is present within us. It's not anywhere else from outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యములంతా కూడా మాయ యొక్క సంబంధం అది.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: నీవు ఒక పెళ్లి చేసుకున్నావు.
0: You supposing get married.
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
0: You consider it as the relationship between husband and wife.
1: కాని ఇంతకుపూర్వం కూడా ఆమె ఉన్నది, నీవు ఉన్నావు.
0: Prior to the wedding, both of you were present without any relationship.
1: కేవలం మనసు యొక్క సంబంధమే.
0: It is only association because of the
1: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తియే.
0: It is the power of the illusion.
1: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: Maya eppudu tolagutundo appude niku sarvamu tolagutipothu.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of
1: love. Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti kadamu ఎక్కడ కూడా కనిపించదు.
0: యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ లవ్.
1: కనుక ప్రేమనే సర్వము.
0: లవ్ ఇస్ ఎవ్రీథింగ్.
1: సంబంధ బాంధవ్యం అన్ని కూడాను ప్రేమ చేతనే కలుగుతున్నవి.
0: ది అసోసియేషన్షిప్, ది రిలేషన్షిప్స్
1: ప్రేమ చేతనే తరుగుతున్నవి.
0: ఆల్ థింగ్స్ హ్యాపన్ బికాజ్
1: ప్రేమ చేతనే పెరుగుతున్నవి.
0: దే గ్రో బికాజ్ ఆఫ్ లవ్.
1: పెరగటం, తరగటం, పుట్టటం, ఈ మూడు కూడాను ప్రేమ యొక్క సంబంధమే.
0: Things grow, they increase, they diminish, they vanish because of love. Number
1: 9. 9 plus 1
0: is equal to
1: 10.
0: The number 10, how did you get
1: it? This 10 is
0: because of plus, addition of
1: 1.
0: Remove one out of this number 10.
1: తొమ్మిది మాత్రమే మిగులుతుంది.
0: And you also only
1: find. ఆ మిగిలినటువంటిది ఏమిటి?
0: What is this then number 9?
1: అది కూడా మనం తీసిపెట్టినవి.
0: And it's only our question of subtraction.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతయు మనం కూడటము, మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధము.
0: So the relationship is because of additions and subtractions, that's all.
1: ప్రపంచంలో,
0: in this world,
1: ఎన్నో రకములైనటువంటి ఒక ధ్యానములు జరుపుతున్నారు.
0: We come across different types of meditation.
1: Brahma sadhana okati untundadi. Brahma sadhana.
0: Brahma sadhana is one type.
1: Brahma sadhana.
0: Brahma sadhana.
1: Ee sadhana anetundi brahma nunchi kalipinatundi.
0: Brahma sadhana. This kind of sadhana is the product of Brahma illusion.
1: Kanuka brahma gani, vishnu gani, maheshwarudu gani, ee sadhana lo kudanu evariki kanipinchadu.
0: In fact, by sadhana, none can see Brahma, Vishnu, or Maheshwara.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములు.
0: All that we see, feel to see, are just the reflections of our
1: thoughts. Brahma జగత్తునందు లేడు.
0: Brahma is not present separate.
1: విష్ణువు జగత్తునందు లేడు.
0: Nor Vishnu.
1: ఈశ్వరుడు జగత్తునందు లేడు.
0: And there's no Ishwara in
1: him. ఈశావాస్యం ఇదం జగత్.
0: ఈశావాస్యం ఇదం జగత్. God is present everywhere.
1: ఉన్నదంతా కూడా ఒక మానవత్వమే.
0: It is only the humanity, just one way.
1: ఈ మానవత్వాన్ని నమ్మక దైవత్వం కావాలని ఈ మానవత్వంలో మనం విచారణ చేస్తే ఏది కనిపిస్తుంది?
0: Without consideration for humanity, how do you expect to attain divinity?
1: కనిపిస్తుంది.
0: You will only come across the demonic temperament, దానవత్వం.
1: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: You cannot expect the form of your choice.
1: నీవు చేస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణువు కాదు.
0: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
1: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
0: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ యర్నింగ్, పైనింగ్ ఫర్ గాడ్.
1: కనుక విష్ణువు లేడు.
0: దేర్ నో విష్ణు.
1: బ్రహ్మను లేడు.
0: నార్ బ్రహ్మ.
1: ఈశ్వరుడు లేడు.
0: నో ఈశ్వర. ఇది
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్ ఇస్ ప్రెసెంట్.
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో. ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు.
0: యు ఆర్ విష్ణు.
1: నీవే బ్రహ్మ.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీవే శివుడవు.
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యూ డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మన్. అహం విష్ణు, ఐఎమ్ విష్ణు.
1: అన్నింటికీ
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తునందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just a stretch of your imagination.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni maarchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Daivaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: Daivaniki kopamu ledhu, prema ledhu.
0: God has neither love nor anger.
1: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కనిపించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: The child is born with love.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: The child grows in love.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: The whole form of human life in different steps, stages is because of love.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: you investigate this way.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమలన్నీ బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమలు కావు.
0: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
1: బ్రహ్మలో భ్రమ లేదు. బ్రహ్మలో భ్రమ లేదు.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that
1: illusion.
0: So they are all just your imaginations and your thoughts only.
1: Divyatma Sarupulara.
0: Embodiments of Divine Atma.
1: Divyatma anaga emiti?
0: What is the meaning of Divyatma?
1: Divyamainatvanti Atma.
0: Atma, the self is divine. Divya.
1: Atma anaga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundali.
0: This Chaitanya is everywhere.
1: Chaitanyam lenetundi sthanamu ekkada kodanu manu kanipinchadu.
0: You cannot come across any place without this awareness, Chaitanya.
1: Chaitanyame sarvashakti ayinatundi yokka shakti.
0: And this Chaitanya is all powerful.
1: Ikkada manu oka vishayanni chakkaga pradarshinchali.
0: Here we have to investigate very clearly one important aspect.
1: Chaitanyam unnadi.
0: Here there is Chaitanya.
1: Kalutu unnadi.
0: It's set in motion.
1: Ee kadaleetundi oka chaitanyam anaku manam kadalnatundi oka bhrantini manam kalpinchukuntunnam.
0: And in fact this kind of awareness with full of vibration we attribute another thought, another
1: ఆ
0: power
1: to it. ఈ కలిపిన చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: And then there develops this kind of wavering or unsteadiness.
1: ఏ కదలిక గాని ఏ స్థిరత్వం కాని ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
0: This kind of wavering nature or unsteadiness you don't find in the reality.
1: మీ ఉత్సాహమునకు నేను అటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహమునకు నేను ఏది కూడా అడ్డు చెప్పటం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and dimensions.
1: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు భ్రమింప చేయడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: Out of concentration you can experience the divinity, the divine power.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారు కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యమని కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కానీ కొన్ని కొన్ని శక్తులు,
0: but some powers,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి,
0: are born instantaneously and disappear thereafter.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: Those, the power that vanishes does not belong to.
1: పుట్టేటువంటివి మనవి కాదు. పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: Those that are generated afresh instantaneously don't belong to you.
1: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ దట్ ఇస్ బోర్న్ దట్ గ్రోస్ అండ్ వానిషెస్ ఈజ్ నాట్ ట్రూ.
1: ఈ భ్రమలకు మనం ఏమాత్రము లొంగకూడదు.
0: అవుట్ ఆఫ్ ఇమాజినేషన్,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: అండ్ ది టెక్స్చువల్ నాలెడ్జ్ అమౌంట్స్ టు ఇమాజినేషన్.
1: కానీ కొన్ని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్.

0: not true.
1: ఈ భ్రమకు మనం ఏమాత్రము లొంగకూడదు.
0: We should never submit ourselves to this illusion.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పొట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు utter కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సబ్జెక్ట్లోకి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to the
1: resound.
0: This resound does not mean there is separate sound. It is only your own sound that comes back to you in the form of resound. They are born, made out of you.
1: ఎక్కడి నుంచి వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదం తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: దోస్ దట్ యూ గెట్ బై హార్ట్ డు నాట్ బిలాంగ్ టు యూ.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: Pratidhvani yokka reaction.
0: It is the reaction of the resound.
1: Pratidhvani yokka resound.
0: It is the resound.
1: Anni reaction, resound, reflection. Ee moode tappa anyamainatundi ledu.
0: So in this world there are only these three: reaction, reflection and resound.
1: Kanuka manam vacheyatundi ivanni kudanu mana yokka bhramane kaani anyamainatundi kaadu.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: రామాయణం నందు
0: రామాయణ
1: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
0: ది పవర్ ఆఫ్ రామ ఇస్ డిస్క్రైబ్డ్ టోటలీ.
1: కానీ పవర్ ఆఫ్ రామాది కూడాను ఒక నిజమైనటువంటి పవర్ కాదు.
0: అండ్ ఇట్స్ ఆల్సో నాట్ ట్రూ.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్ టు కిండిల్ ది ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడాను జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమైన భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kodanu satyam ani bhavisthunnavu.
0: You think resound is also true.
1: Kanuka ivanni kodanu resound reflection reaction ee moodu kodanu reaction le tappa nijamaina reaction kaadu.
0: Therefore the reaction reflection resound they are not true.
1: Ee hrudayam nunchi vacheyatundi yokka bhavamu ee roopam ostunnado ade nijamaina roopam.
0: Therefore that which comes out of your heart from the depth of your heart
1: అది కూడాను నీ యందే ఉంటున్నది.
0: The truth is in you.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: You don't need to achieve anything beyond this.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: You want to visualize
1: the రూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: You want to see the manifestation.
1: ఆ రామ స్వరూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని చింతిస్తురా.
0: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
1: Kani adhe neeku reflection ga bayaledutundi.
0: And that very thought comes back to you as reflection.
1: Adhe reaction ga vastundi.
0: And that comes back to you by way of reaction.
1: Dani parupule resound ga maarutundi.
0: And that is the resound.
1: Prati okkati kuda nu jagatulo manam kanipinchetuvanta anta kuda reaction, resound and reflection.
0: So every aspect in this world comprises these three: reaction, reflection and resound.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటురా, తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడిగా నీవు భావించుకుంటురా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవవుతావు.
0: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.

0: Therefore, you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: result.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇవి ఏకాగ్రత కలిగించలేదు.
0: You sit for meditation to go, to march forward in concentration, not to see the manifestation of God.
1: కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడా ఒక మెడిటేషన్ గా భావిస్తున్నారు.
0: You think that concentration is meditation.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి రీసౌండ్ గా భావిస్తున్నారు.
0: And people consider concentration a sort of resound.
1: కాదు కాదు కాదు.
0: No.
1: ఇవన్నీ కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ మానవాకారములు అంతే కనిపిస్తున్నాయి కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించింది.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there's nothing different from you. The reality.
1: సర్వము నీ యందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: You have forgotten your reality and you superimpose yourself with something else.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
0: Watch your reaction.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
0: Watch your resound.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
0: And also see your reflection.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
0: These are all your imaginations born within you.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
0: It is the love which is most essential.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more.
1: ప్రేమలేగిన వాడు వదులుతుంటే ఏదీ లేదు మనకు.
0: When once you give up love, you will not
1: have శూన్యమైపోతుంది.
0: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
0: Therefore, it is the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది నీ అందరూ.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: You should make an effort to know this truth.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
0: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
1: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
0: When you forget yourself, there's nothing to be seen.
1: నేనే సర్వము.
0: I am everything.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే అన్ని విధాల ఆకారము.
0: I take all forms.
1: మన ఆకారంలే మనకు ఎన్నో మారుతున్నాయి.
0: And forms change.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
0: Infant grows in age.
1: అది తర్వాత ఒక బాయిగా మారుతాడు.
0: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: ద బాయ్ గ్రోస్ ఇంటూ ఎన్ అడల్ట్ ఇన్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీ ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరీ వన్.
0: బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice is the divine practice.
0: The spiritual practice is the divine practice of
1: divine practice. అనగా డివైన్ అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
0: The divine love, meaning the divinity,
1: divine thought,
0: and it's full of vibration.
1: And
0: make this vibration steady
1: in you.
0: And you find this vibration affecting you
1: wherever you are.
0: And that very reflection appears in your dream.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెంట్
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ సాక్షాత్ యూ డోంట్ ఎన్కౌంటర్ ఎనీవేర్.
1: సాక్షాత్
0: సాక్షాత్
1: అనగా సత్యమైనటువంటి వస్తువును మనం సాక్షాత్గా చూడాలి.
0: ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: సాక్షాత్ అనేటువంటిది అక్కడ నిలిచిపోయినటువంటిది.
0: ద సాక్షాత్ ఇస్ ద వన్ దట్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అది నీకు స్వరూపంగా కనిపిస్తుంటుంది.
0: దట్ యుల్ బి ఏబుల్ టు సీ.
1: కన్నులు తెరిచినా కన్నులు మూసినా
0: యుల్ సీ ఇట్ విత్ ఓపెన్ ఐస్ ఆర్
1: క్లోజ్డ్ ఒక రూపమే నీకు శాశ్వతమైనటువంటి ఒక రూపము.
0: అండ్ దట్ ఫార్మ్ ఈస్ ద రియాలిటీ పర్మనెంట్.
1: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు నిలుపుకోవడానికి దీన్ని ప్రాక్టీస్ చేయాలి మనం.
0: వీ షుడ్ ప్రాక్టీస్ to keep this permanent form steady constantly with us.
1: కన్నులు తెరుచుకున్నా కన్నులు మూసినా అదే నీకు సాక్షాత్కరిస్తుంటది.
0: We'll be able to see the direct manifestation with our eyes open or closed. Embodiments of love.
1: ఎన్ని రూపాలు మీరు ఆశిస్తున్నారు.
0: We want to see many manifestations.
1: ఎన్ని ఆశించినప్పటికీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
0: You may aspire to see many visualizations but never forget yourself.
1: నీవే ఇన్ని రూపాలతో ఉంటున్నావు.
0: In fact, you yourself exist here.
1: నీవే ఇన్ని రూపాలుగా మారిపోతున్నావు.
0: You only manifest into many.
1: కానీ ఆ రూపము ఏమాత్రము మారటం లేదు.
0: Actually, the reality does not change.
1: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
0: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
1: కలలుగా కనిపిస్తుంటాయి.
0: That appears in your dream, no doubt.
1: ఈ కలలు నేను కలనే.
0: And all this kala, the dream, is kala, false.
1: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
0: దేర్ఫోర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ థాట్స్ ఆర్ ఇల్యూషన్.
1: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలానే నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూఆర్ అవే ఫ్రమ్ భ్రమ ద డిల్యూషన్ యూఆర్ క్లోజర్ టు బ్రహ్మ.
1: ఆ భ్రమ నీ యొక్క స్వరూపమే.
0: అండ్ దిస్ భ్రమ ఈజ్ యువర్ ట్రూలీ యువర్ ఓన్ ఫార్మ్.
1: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
0: ఇన్ఫాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫార్మ్.
1: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
0: యూ సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
1: ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
0: దేర్ ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
1: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ.
1: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కాని మరొకటి కాదు.
0: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్ యువర్ ట్రూ నేచర్.
1: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
0: You have been spending time in these imaginations or
1: delusions.
0: All those things that you should learn in future, they are contained here in this talk.
1: Future ante emti?
0: What is future?
1: Munduku jaragoyetundi.
0: What is going to happen?
1: Munduku em jarugutundi?
0: What is going to happen?
1: Present ide munduku jarugutundi.
0: The present is going to happen in future.
1: Ee present ide eppudu jarugutundi?
0: What is the present?
1: Past ni marchipoyinappudu present nilustundi.
0: When once you forget the past, you live in the present.
1: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
0: When once you forget the present, you live in future.
1: Kabatti anni kudanu neevi past present future.
0: So you are the only one in the past, present and future.
1: Ninnu neeve kalpinchukuntunnavu.
0: You only appear in these three periods of time, past, present and future, embodiments of love. These are all the results of one's own thought.
1: దైవ శక్తులు దైవ విభూతులు అన్ని కూడా మానవునియందే ఉంటున్నావు, కానీ మరొక ప్రదేశం నుంచి రావటం లేదు.
0: The divine power, the divine capacities are within man, not from outside.
1: నిజంగా అవి మీవే అనేటువంటి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: when would you come to know they are latent?
1: కొంచెం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రాండి.
0: When you go on practicing this spiritual path,
1: నీకు నీవే కనిపిస్తావు.
0: You will be able to see your own reality.
1: కనుక నీ రియాలిటీ నీ ఎందే ఉన్నది కానీ రియాలిటీ మరొకరి ఎందు రాదు.
0: యువర్ ట్రూ నేచర్ రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక రియాలిటీని మనం చూడాలంటే రిఫ్లెక్షన్ కావాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది రియాలిటీ యూ షుడ్ ఆల్సో కన్సిడర్.
1: ఈ రిఫ్లెక్షన్ కావాలనుకుంటే ఈ సౌండ్ ఉండాలి.
0: And for this reflection, resound is also necessary.
1: ఈ రిసౌండ్ ఉండాలంటే రియాలిటీని పెంచుకోవాలి.
0: సో ఫర్ దిస్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ యూ షుడ్ ఆల్సో డెవలప్ దిస్ రియాలిటీ.
1: రిసౌండ్ రిఫ్లెక్షన్ మూడు కూడాను నీ ఎందే ఉన్నావు కానీ బయట నుంచి వచ్చి చేరిపోవు.
0: సో రియాలిటీ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆర్ విత్ ఇన్ యూ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మీకు బ్రదర్ ఉంటాడు.
0: హియర్ ఇస్ యువర్ బ్రదర్.
1: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
0: యువర్ బ్రదర్ ఆల్సో గ్రోస్ అలాంగ్ విత్ యూ.
1: అతను సమాజంలో చేరుతాడు.
0: అండ్ హీఈస్ ఇన్ సొసైటీ.
1: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
0: అండ్ హీ ఎర్న్స్ ఆల్ గుడ్ నేమ్ దేర్.
1: ఆ పేరు పొందింది ఎవరు?
0: హూ ఎర్న్ దట్ రెప్యుటేషన్?
1: ఆ బ్రదరే.
0: యువర్ ఓన్ బ్రదర్.
1: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
0: హూ ఇస్ దట్ బ్రదర్?
1: ఒక ఆకారమే.
0: యువర్ బ్రదర్ హ్యాస్ ఎ ఫామ్.
1: ఆ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హీ గాట్ దట్ ఫామ్?
1: రియాలిటీ నుంచినే వచ్చింది.
0: ద ఫామ్ ఈజ్ అవుట్ ఆఫ్ ది రియాలిటీ.
1: కనుక మనం నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలా మోసం చేస్తుండాలి.
0: ఇన్ఫాక్ట్ that which comes out of you, that which comes within you, deludes you.
1: Illara
0: students
1: meeku konni sachchatkarinchalante kontha kaalam teeskoni meeku cheptanu.
0: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
1: Meeru chestunnatundi meditationu chaala porapadu.
0: The kind of meditation that you are following is wrong.
1: ఏదో ఆకారాన్ని పెట్టుకుని దాన్నే మీరు పెంచుకుంటూ పోతున్నారు.
0: You keep a particular form in front and go on meditating upon it.
1: ఈ యొక్క ఆకారం ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
0: This form is of your choice.
1: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
0: Where is this thought?
1: ఆకారం నుంచి కొనే బెవలు కలుగుతున్నాయి.
0: The thought is out of the form of your taste and choice.
1: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవల్ని వదిలితేపటే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
0: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువల్లీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
1: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
1: దైవం మీరే దైవము.
0: యూ ఆర్ గాడ్.
1: మీ ఆకారమే దైవము.
0: యువర్ రిఫార్మ్.
1: మీ ఆనందమే దైవము.
0: యువర్ బ్లిస్ ఇస్ గాడ్.
1: మీ రిఫ్లెక్షన్ దైవము.
0: యువర్ రిఫ్లెక్షన్.
1: మీ రియాక్షన్ దైవము.
0: యువర్ రియాక్షన్ ఇస్ గాడ్.
1: అన్నిటికీ దైవము నీరే.
0: ఎవ్రీథింగ్ ఈస్ గాడ్ డివైన్.
1: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ ట్రూ నేచర్, అవర్ ట్రూ ఐడెంటిటీ, ద రియాలిటీ.
1: అహం బ్రహ్మాస్మి అన్న ఉన్నటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి?
1: నేను బ్రహ్మగా ఉన్నాను.
0: ఐఎమ్ బ్రహ్మ
1: అంటే నీవే ఆ ఆకారంగా మారిపోతున్నావు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టేకెన్ దట్ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ. యూ బికమ్ దట్ బ్రహ్మ.
1: తత్త్వం అసి.
0: You say tattvam asi.
1: Aa unnatundi nene.
0: You say the one that exists is myself.
1: Adi tattu idi tvam.
0: That and this are one.
1: Rendu kooditavudiki asi.
0: That and this are one.
1: Asi anetundi rendu koodin tarvata okkati aipothundi.
0: When once that and this asi being one, you find oneness, unity.
1: Kanuka meeru unnatundi padavam lopala ee daanni kuda meeru vadalakandi.
0: Therefore never give up these important aspects.
1: అన్ని దివ్యమైన భవ్యమైనటువంటి పదములే.
0: ఆల్ ఆర్ నావల్ అండ్ బ్యూటిఫుల్ స్టాండర్డ్.
1: శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క దీనంతా చూపారు.
0: శంకర డిమాన్స్ట్రేటెడ్ దిస్ ఫ్యాక్ట్.
1: అన్ని చూపి కట్టేటువంటి తానే అందులో లీనమైపోయాడు.
0: అండ్ హాస్ గాట్ మచ్ ఇన్ హిస్ ఓన్ డాక్ట్రిన్.
1: కనుక మీరు అన్ని కూడా చూచి చూచి తిరిగి అందులోనే లేపినటం మంచిది కాదు.
0: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ to go by all the ways that you come across and all the reading that you do.
1: Meeku evariki ee vidhamainatundi aasha kavalano, evariki ee vidhamainatundi roopam kavalano, aa roopa tattvam anetundi meeru motta motta hrudayamlo chittinchukondi.
0: Therefore picturize the form that is so endearing to you.
1: That's the name of me penchukunnatundi picture ee kramakramena kallulaku vachestundi.
0: Therefore the form that you picturize in your heart will appear in front of your eye.
1: ఎప్పుడు హృదయంలోకి వచ్చిందో అదే నీ కన్నుల్లో కనిపిస్తుంది.
0: The form of the heart will appear in front of your eyes.
1: ఈ యొక్క కన్నుల్లో కనిపించినటువంటిదే సత్యమైపోతుంది.
0: The form that you see in your eye, with your eye, is the reality.
1: కన్నులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
0: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
1: కనుక మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
0: రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ, ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
0: దిస్ థింగ్ యూ కెన్ అచీవ్ త్రూ లవ్.
1: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
0: Without love, you cannot achieve anything in this world.
1: ప్రేమే సర్వనకు ఆధారము.
0: Love is the foundation for everything.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
0: We should develop this principle of love that exists between the human and the divine.
1: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
0: The love is not the product of
1: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
0: And this love has not gone into Brahman.
1: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
0: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
1: కాబట్టి దైవం ఎవరు?
0: Who is God?
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే దైవము.
0: I am God.
1: అనేటువంటి భావము మీరు పెంచుకుంటూ పోండి.
0: Entertain this thought that I am God. I am God.
1: కట్టగడబడి నీవే బ్రహ్మగా మారిపోతావు.
0: Ultimately you become God.
1: కొంతకాలం బ్రహ్మ వేరు, నీవు వేరుగా ఉంటావు.
0: But sometime you are separate from God.
1: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
0: గ్రాడ్యువలీ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ యూ బికమ్ గాడ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ దైవ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద గాడ్.
1: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
0: గాడ్ హెస్ టేకెన్ ఆల్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: దైవము మీరు ఒక్కటే.
0: యు అండ్ గాడ్ ఆర్ వన్.
1: ప్రత్యేకం కాదు,
0: నాట్ సెపరేట్.
1: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ ఎందే ఉంటున్నారు.
0: God is in you. Both of you are one.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
0: This unity, oneness, we should keep in view. Truth is one.
1: ఏకమే సత్యం, ఏకమే దైవం.
0: God is one. Truth is one.
1: అదే నీవు.
0: And that truth.
1: నీవు అదే.
0: You are the truth and you are God.
1: అది నీవే.
0: And God is you.
1: నేనే అది, అదే నేను. నేనే అది, అదే నేను.
0: That thou art. You are God. God is you only, nothing more.
1: Nikanti God tattvam ichindi velekkade.
0: God is not separate from you.
1: Niyende God avirbhavistunnadu.
0: God is within you.
1: Ninne marchipothunnavu.
0: You are forgetting your true
1: nature. Nee marchipothe ninchede emtundi? Daivam okkade.
0: And if you forget yourself that there is God within you.
1: Ninnu nee marchitiva annitini marchinavaadu avutavu.
0: If you forget yourself you will be forgetting the whole.
1: Ninnu nee matram marchakoddu.
0: Never forget your true identity.
1: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
0: Never forget your true identity.
1: ఎక్కడ పోయినా గానీ నేను పోతున్నాను.
0: You say I am going.
1: దైవం ఎక్కడున్నాడంటే నేనే దైవము.
0: If anyone asks you where is God, say that I am God.
1: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
0: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
1: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది శాశ్వతమైనటువంటి సత్యం.
0: And if this remains constant throughout, that will give you true experience.
1: Kanuka mee oka bhavani meeru mee swarupanga maarchukovali.
0: Therefore let the feelings take a definite form.
1: Tattvam asi.
0: Tattvam asi.
1: Adi vedantamlo cheppinatundi tattvam asi.
0: That is the essence of Vedanta, that thou art tattvam asi.
1: Tattvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Enniti oka ekatvame.
0: That thou art, both are one.
1: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
0: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
1: దేవుడు కల్లో వచ్చాడు, రాముడు కల్లో వచ్చాడు, కృష్ణుడు కల్లో వచ్చాడు, స్వామి మా కల్లో వచ్చాడు, ఈ విధంగా మీరు క్రమక్రమైన అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
0: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
1: ఇంత డ్రీమ్ లే.
0: That's all a dream.
1: ఈ డ్రీములు నువ్వు సత్యపెట్టటం.
0: How can the dream be?
1: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
0: That is there so long you are fast asleep.
1: ఆ నిద్రపోతేనే కనిపించవు.
0: When you are awake, the dream vanishes.
1: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
0: It is asleep that is the cause for the dream.
1: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
0: And it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
0: సేఫ్ గార్డ్ దిస్ లవ్.
1: ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ అబ్స్టకల్ బట్ స్ట్రెంగ్థెన్ యువర్ లవ్.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్, అదర్ దాన్ లవ్.
1: ప్రేమనే మీ నిజమైన దైవము.
0: లవ్ ఇస్ గాడ్ ఇన్ ట్రూత్.
1: ఆ ప్రేమనే మీకు అన్ని విధాల మార్గము.
0: అండ్ లవ్ ఇస్ ది ప్రాపర్ పాత్ టు
1: ఆ ప్రేమనే మీ గమ్యము.
0: అండ్ లవ్ ఇస్ ద గోల్.
1: కనుక మీ గమ్యము, ధన్యము, సాధన అన్నింటి యందు ఏకత్వాన్ని తీసుకోండి.
0: సాధన ప్రాక్టీస్ ఇస్ లవ్, గమ్య ద గోల్ ఇస్ లవ్.
1: కానీ అప్పుడప్పుడు మీకు కొన్ని డౌట్స్ కలిగినప్పుడు నన్ను అడగండి, నేను తప్పక క్లియర్ చేస్తాను.
0: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్, హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
1: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్.
1: క్రమక్రమేణా మీ యొక్క భావంను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ ఇమాజినేషన్.
1: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
0: And let's see that we express these thoughts.
1: ఈ భావన అంత బ్రహ్మగా మారిపోతున్నాయి.
0: And all our feelings sometimes amount to imagination.
1: ఈ బ్రహ్మనే బ్రహ్మగా మారుతాడా.
0: And this Brahma should take us to Brahma, the reality.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటి బ్రహ్మనే తప్పక అన్ని విధాలు చెల్లిస్తూ ఉంటుంది.
0: And this Brahma is the reality that is with us all through.
1: అది నిజమైనటువంటి ప్రభ.
0: And that is the real Prabha or effulgence, brilliance.
1: సత్ అంటే ఏమిటి? అదే.
0: Sat is existence, divinity.
1: Tat anaga emti ade.
0: Tat is divine.
1: Tvam anetundi emti ade.
0: Tvam is equally divine.
1: Tat tvam asi.
0: Tat tvam asi.
1: Ee tattvam asi anetundi ahankara roopamlo bayaletundi. Asi anetundi ahankarame.
0: When once I say asi, the combination of tat and tvam is just an indication of ego.
1: Ee rendinti yokka ekatvanike ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
0: దిస్ అసి ఇస్ ద యూనియన్ ఆఫ్ తత్ అండ్ త్వం, దట్ అండ్ దిస్.
1: ఈ తత్ త్వం ఈ రెండింటిని మీరు భద్రంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికి పోదు.
0: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం, దట్ అండ్ దిస్, దే అసి దే బికమ్ వన్.
1: ఈ విధమైన సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తాను భద్రంగా పెట్టుకుంటాడు.
0: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్, we can know our true nature.
1: ఇది ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని సూచనాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
0: It is a mistake to think that with this body you have seen Brahma.
1: ఈ బాడీ ఎందే ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుంది.
0: Brahma, God, is within this body.
1: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒకటే.
0: Therefore, అహం, yourself, Brahma, God, are one.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి మీరు సాధన చేయండి.
0: Make every spiritual path taking you to fulfillment
1: of oneness.
0: Then we'll certainly find out a true spiritual path to know the unity of the two.
1: Kanuka meer nijanga dhyanam cheyalante ee dhyanamlo kurchoni dendendo meer tarchukokandi.
0: When you sit in meditation, don't have separate specific thoughts.
1: Ee vastuvahanalu yematram meeru tarchukokandi.
0: Never think of comforts and convenience.
1: Mee aakaranni meeru chesukondi.
0: You know your own reality while you sit for meditation.
1: కనుక మీ ఆకారాన్ని మీరు ధ్యానించుకోండి.
0: కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ద ట్రూ సెల్ఫ్.
1: అందులోనే సర్వము ఇమిడి ఉంటున్నది.
0: ద సెల్ఫ్ కంటైన్స్ ఎవ్రీథింగ్.
1: అప్పుడే మీకు ఏకత్వం గుర్తెత్తుకోవాలి వీలవుతుంది.
0: దెన్ యూ ఫైండ్ ద హార్మనీ, ది యూనిటీ, వన్నెస్.
1: యూనిటీ అనేటువంటి ప్యూరిటీ కలిగిస్తుంది.
0: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
0: అండ్ దిస్ ప్యూరిటీ విల్ టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ, ఆకారం.
1: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
0: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
1: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
0: దేర్ఫోర్ యువర్ ఓన్ ప్యూరిటీ విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
1: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
0: హౌ డు యూ గెట్ దిస్ ట్రూ యూనిటీ?
1: నీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ విత్ ఇన్ యూ, you'll be able to achieve unity.
1: అది నేను రెండు ఒకటే.
0: That and this, that I are one.
1: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
0: Go by this oneness only, not by multiplicity.
1: అదిలో ఒకటి తీసుకుంటూ పోతే కట్టేటప్పటికి ఏమవుతుంది? జీరో వచ్చేస్తుంది.
0: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only zero.
1: ఈ జీరోకు అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
0: And when once you just add one after one,
1: అంకెలు పెరగటం కాని అంకెలు తరగటం కాని మన యొక్క భ్రమరే.
0: And the change in the number is only our imagination.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
0: We should make a beginning now. Make it steady.
1: తత్ త్వం అసి. ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వమసి అనేది.
0: తత్వమసి ఇస్ వేదిక్ డిక్టం.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
0: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
0: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
1: కనుక ఇవన్నీ కూడా నువ్వు రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
0: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
1: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం వస్తుంది.
0: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
1: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని పర్యాయాలు నేను చెప్పుకుంటున్నారు.
0: టు లెర్న్ స్పెల్లింగ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్.
1: మిల్క్ అనేటువంటి దానికి అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆర్ ద వర్డ్ మిల్క్ MILK, యు గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే అమ్మాయిలకే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్. But it's
1: MILK అనుకుంటూ వచ్చేస్తే అమ్మ కర్ర తీసుకుని వస్తుంది.
0: అండ్ ఇఫ్ యు గో ఆన్ సేయింగ్ అమ్మా ఎలికే, ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్
1: విత్ ఎ స్టిక్. ఎక్కడ ఎలికా?
0: Then she'll ask you, where is Elka, the rat?
1: కనుక మనం చెప్పుకోవటం కూడా నువ్వు పవిత్రంగా ఉన్నటువంటి దాన్ని పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
0: Therefore, our pronunciation, diction should be correct and exact, accurate.
1: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి మీ నుంచి మీకు ఆవిర్భవిస్తుంది.
0: When once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
1: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కామ రామ కామ రామ కా రామ.

డెక్లరేషన్స్ ఆఫ్ ట్రూత్, సత్య ప్రకటనలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మేడ్ ద ఫస్ట్ డెక్లరేషన్ ఆఫ్ ట్రూత్ అట్ ఉరువకొండ ఆన్ 20th October 1940 అట్ ది ఏజ్ ఆఫ్ 14. As people could not understand his superhuman powers, and as they were very much confused, he had to introduce himself to the people as follows.

Thank you.